శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 30వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 20వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 8 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో మీరు వింటున్నారు శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు. మరి ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

మీరింతవరకు శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: సూక్తి సుధ, ఈనాటి సూక్తి సుధను మనకు వినిపిస్తారు జి ప్రకాష్ గౌడ్ గారు.
2: భగవంతుడు మీ నుండి ఆశించేది పూజలు, పళ్ళు, కానుకలు, ప్రసాదాలు కాదు. కల్మషం లేని మనస్సే ఆయన మీ నుండి కోరుకుంటాడు. లోకమును ప్రేమించి సేవించుట ద్వారా ఆయన సంకల్పమును నెరవేర్చండి. తద్వారా మీరు ఆనందమును అనుభవిస్తూ మరింత మందికి పంచండి. ఆడంబరములకు పోకండి, చిత్తశుద్ధితో చేయండి. మీకోసం మీరు దిగులు పడకండి. మీరు ఆయన పనిలో ఉన్నప్పుడు మీ పనిలో ఆయన ఉంటాడు. మిమ్మల్ని కంటికి రెప్పవలే రక్షిస్తాడు. భగవంతుని నామాన్ని పదే పదే ఏకాగ్రతతో ఉచ్చరించండి. మనిషికున్న ప్రతి ఇంద్రియాలు గుర్రాల్లాంటివి. అవి మనిషిని పెడదారిని లాక్కుపోతుంటాయి. వీటిని అదుపు చేయడం కష్టం. ఇంద్రియాలను అదుపు చేయగల శక్తి మనస్సుకు రావాలంటే అవశ్యంగా భగవన్నామ స్మరణ చేయాలి. నామస్మరణాదింద్రియ విజయం అని సూక్తి. భగవంతుని దివ్య నామాన్ని సంకీర్తనం చేయడం, నామాన్ని వ్రాస్తూ అనడం, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటూ మనస్సులో భగవన్నామం స్మరించడం అంటే మౌన జపం వంటివి అన్నీ భగవన్నామ స్మరణకు మార్గాలు. ఇవన్నీ ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. అలాగే భగవన్నామ విశేషాన్ని, మహిమను వివరించి చెప్పే ఉత్తమ భాగవత గ్రంథాలను చదవడం కూడా ప్రయోజనకార్యే అవుతుంది. ఈ పద్ధతులను అనుసరించి దేవుని స్మరించడం వల్ల ప్రధాన ఇంద్రియమైన మనస్సుకు నిలకడ చిక్కుతుంది, దానికి ఉన్న చాంచల్యము తగ్గుతుంది. మిగిలిన ఇంద్రియాలన్నీ ఆ మనస్సు చెప్పినట్లు విని దాన్నే అనుసరిస్తాయి. అంటే ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖంగా భగవన్నామ స్మరణ వల్ల కలిగే శమాన్ని సాధిస్తాయి. తరువాత మనిషి తాపత్రయాల నుంచి బయటపడడానికి ఈ భగవన్నామ స్మరణం బాగా తోడ్పడుతుంది. సంసార సాగరం దాటడానికి భగవన్నామ స్మరణ ఒక్కటే ఉపాయం. దేహో దేవాలయ అన్నారు. అంటే మనిషి శరీరం ఒక దేవాలయమని, దేవాలయంలో ఉండే యజమానుడు భగవంతుడని అర్థం. ఈ శరీరం అనే దేవాలయంలో పెంపుడు కుక్కలున్నాయి. వాటికి చిక్కితే పీకి పాకం పెడతాయి. వాటికి చిక్కకుండా ఉండాలంటే ఓ భగవన్ అంటూ ఆయన గారి పేర్లతో బిగ్గరగా పిలవడమే మార్గం. మనస్సు నిలిపి ప్రేమతో ఆయన్ని పేరు పెట్టి పిలిస్తే హోయ్ అంటూ తానే బయటికి వస్తాడు. మానవ జీవితం ఎప్పుడు అర్థవంతం అవుతుందంటే భగవంతుడిచ్చిన దేహం, ఇంద్రియాలు వాటి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే. మనుగడ కోసం ఏదో ఒక జీవనోపాధిని ఎన్నుకొని దానిని నిర్వర్తిస్తూ ఉండడంతో పాటు సంపదల కోసం పేరాశ పడకుండా దైవానికి చేరువగా ఉండాలి. శరీరానికి బంగారు ఆభరణాలు ధరించడం ముఖ్యం కాదు, అవి అశాశ్వతాలు. భగవంతుని కథలు నిరంతరం వింటూ ఉంటే చాలు, అవి చెవులకు పెద్ద పోగుల జతలు పెట్టినట్లవుతుంది. చేతులతో పూజిస్తే చాలు, మంచి కడియాలు చేతికి తొడిగినట్లు అవుతుంది.
0: మీరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.

10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం 6:55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తాళమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబొక్కు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్టంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీ

సుసాన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించే వివరాలు. అనంతరం 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు అందించే వివరాలు. అనంతరం 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక 9:00-10:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 12:10-12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 3:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు, 5:45 సినీ రంజనీ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజనీ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, అధ్యకుడు సెర్గియో మటారెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళ పక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్దతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और साइंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
1: ఆస్టేలియా సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
2: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले 1 दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में भी योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
1: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత్ నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకీలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పిగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ది, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
2: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
1: టెలిమెడిసిన్ తో సహా డిజిటల్ హెల్త్ లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026 ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్ పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తో రాత్రి 7:30కి తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోని అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించే వివరాలు. అనంతరం 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభాత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344. డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖైల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505.
6: ముఖాన్ మొటిమలా,
7: సై బాల్,
6: గజ్జా బొబ్బలా,
7: సై బాల్,
6: నడువుల కామరా,
7: సై బాల్,
6: బురద పుల్లా,
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
9: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
10: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
11: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
12: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు విన్నాం శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజేరెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
2: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గాని
3: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
2: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
3: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజేరెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2202.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్కారం.
4: మానవ శరీరంలో ఎన్నో ముఖ్యమైన భాగాలు, అంటే ప్రతి భాగం ముఖ్యమైనదే. అందులో చెప్పుకోదగిన మరో భాగం మూత్రపిండాలు. వీటికి సంబంధించి కొంత సమాచారాన్ని మనం ఈ పూట మన శ్రోతలకు అందిద్దాం. కిడ్నీ మానవ శరీరంలో పోషించే పాత్ర

0: ఏమిటి?
1: కిడ్నీ వల్ల మనకు అంటే కిడ్నీ చేసే ముఖ్య పనులు, రెండు పనుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటేమో విసర్జన ప్రక్రియ, అంటే మన శరీరంలో తయారయ్యే మలిన పదార్థాలని అంటే టాక్సిక్ ప్రొడక్ట్స్ అంటాము, వాటిని బయటకు విసర్జించడానికి కిడ్నీలు ఉపయోగపడతాయి. అదేవిధంగా కిడ్నీలు చేసే ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే మనకు శరీరంలో హిమోగ్లోబిన్ అనేది తయారవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక రసాయనము కిడ్నీలో తయారవుతుంది. సో మన కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు రెండు రిజల్ట్స్ అంటే రెండు రకాల మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేమో రక్తహీనత, ఎందుకంటే ఎరిథ్రోపాయిటిన్ అనేది కిడ్నీలో తయారవ్వదు కాబట్టి పనిచేయనప్పుడు ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇంకొకటి, ఇంకో మలిన పదార్థాలను బయటకు విసర్జించే ప్రక్రియ కూడా ఆగిపోతుంది కాబట్టి అవన్నీ బాడీలో ఉండిపోయినప్పుడు దానివల్ల వచ్చే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు ముఖ్యమైన పనులు అండి.
0: డాక్టర్ గారు, ఈ కిడ్నీకి వచ్చే వ్యాధులు ఏముంటాయి?
1: కిడ్నీకి వచ్చే వ్యాధుల్లో అది చాలా బ్రాడ్ క్వశ్చన్, అది చాలా రకాల వ్యాధులు సమస్యలు ఉంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే యాజ్ ఏ యూరాలజిస్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే కిడ్నీలో మనకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కిడ్నీలో స్టోన్స్ రావచ్చు, కిడ్నీలో క్యాన్సర్ కావచ్చు. ముఖ్యంగా వీటి గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇతరత్ర చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని మెడికల్ రిలేటెడ్ అంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, రీనల్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే కొన్ని చిన్నపిల్లల్లో గ్లోమల్ నెఫ్రైటిస్ అంటాం, అంటే వాటి వల్ల ప్రోటీన్స్ అనేటి బాడీల నుంచి బయటకు విసర్జించబడడం ద్వారా పిల్లలు కాళ్ళు చేతులు వాపు రావడం, పొట్ట ఉబ్బిపోవడం, ఇలాంటి సమస్యలు రకరకాల సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం సాధారణంగా చూసే సమస్యల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకటి, కిడ్నీలో స్టోన్స్ రావడం ఒకటి, కిడ్నీ క్యాన్సర్
0: ఒకటి. కిడ్నీకి క్యాన్సర్ ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
1: ఏ క్యాన్సర్ అయినా, కిడ్నీ క్యాన్సర్ అని కాకుండా ఏ క్యాన్సర్ అయినా కూడా క్యాన్సర్ రావడానికి మనకు వంశపారంపర్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఉండి, అంటే వాళ్ళ తాత ముత్తాల్లో పూర్వీకులు ఎవరికైనా ఆ క్యాన్సర్కి సంబంధించిన జన్యువులు ఉన్నప్పుడు ఈ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాతావరణం, మనం ఉండే ఎన్విరాన్మెంటల్ కాజెస్ కొన్ని, అంటే వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. దాంట్లో మనం తీసుకునేదంటే వాళ్ళు చేసే వృత్తి, అదొక కారణం కూడా కావచ్చు. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, అంటే వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు ఎలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎలాంటి రసాయనాలకు వాళ్ళు దగ్గరగా ఉన్నారు, అదొకటి తీసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా కొన్ని రకాలైన క్యాన్సర్స్ రావచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కిడ్నీ క్యాన్సర్ వరకు అయితే ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు పూర్వీకుల్లో క్యాన్సర్ జీన్యులు ఉన్నప్పుడు అవి యాక్టివేట్ అయినప్పుడు ఆ క్యాన్సర్ బయటపడే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ముందుగా ఏం చెప్తామంటే దాన్ని స్క్రీనింగ్ చేసుకోమని చెప్తామంటే ఒక వయసు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాల వయసులో సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఉంటాయి, బట్ సాధారణంగా తీసుకుంటే ఈ వయసులో ఉన్నవారికి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఫలితాలు ఎక్కువ, అంటే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. లేట్ స్టేజ్లో వచ్చే దానికి ట్రీట్మెంట్ మంచి ఫలితాలు తీసుకుంటే వాటి పర్సంటేజ్
0: తగ్గిపోతుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి?
1: అంటే కిడ్నీలో క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే మూత్రంలో రక్తం పడుతుంది. అంటే ఒక మామూలుగా ఏంటంటే మేము పేషెంట్ ఒకసారి వచ్చి నాకు రక్తం పడుతుంది అని ఒక్క ఎపిసోడ్, అంటే సింగిల్ ఎపిసోడ్, ఒక్కసారి రక్తం పడ్డ అన్నప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే దీని రక్తం పడడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో మైక్రోస్కోపిక్ హిమచూరియా అంటాం, అంటే మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ ఉందా లేదా అని తెలుస్తుంది. సాధారణంగా చూస్తే కలర్ మారినట్టు అనిపించదు. మైక్రోస్కోపిక్ హిమచూరియా ఉంటుంది, అంటే పేషెంట్ చెప్తాడు నాకు యూరిన్ ఎర్రగా వస్తుంది అని, అంటే కళ్ళకు కనబడుతుంది అది. సో ఈ రెండుట్లో ఏదైనా కావచ్చు. సో ఒక్క ఎపిసోడ్ మనకు రక్తం పడ్డా కూడా దాన్ని మనం క్యాన్సర్ అవ్వచ్చు, క్యాన్సర్ ఖచ్చితంగా అవుద్దని కాదు, కానీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లో ఏంటిది, స్కానింగ్ చేస్తాము. స్కానింగ్లో మూత్ర పిండంలో ఏమైనా కంతులు లాంటివి కానీ లేకపోతే గడ్డలు లాంటివి కానీ ఉన్నాయా చూసుకొని, అలాంటిది ఉంది అంటే దానికి ఎంత సైజులో ఉంది, ఏ భాగంలో ఉంది అది చూసుకొని, మళ్ళీ దానికి ఒకవేళ క్యాన్సర్ అని డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేయించాల్సి ఉంటుంది. కాంట్రాస్ట్ సిటీ అంటాం, అది చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చే రిపోర్ట్ని బట్టి అది క్యాన్సరా కాదని కన్ఫర్మ్ అవుతుంది.
0: మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది?
1: శరీరం అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా, అంటే ముఖ్యంగా మరి ముందు గమనించకుండా కొందరు ఏంటంటే తల ఎర్లీగా గమనించేసి గుర్తించి ఉండకపోవచ్చు, కొందరం గుర్తించేసి బ్లడ్ పడుతుంది వచ్చి మనకు అన్నప్పుడు క్యాన్సర్ తెలిసిపోతుంది. వాళ్ళు ఇంకా అంతకుమించి వేరే లక్షణం ఉండకపోవచ్చు. అది కాకుండా కొందరు నెగ్లెక్ట్ చేయొచ్చు, లేదంటే అది గుర్తించకపోవచ్చు ఏ విధంగా తీసుకున్నా కూడా. అలాంటి వారికి ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు గుర్తించకపోతే వారిలో బరువు తగ్గిపోతారు, ఆకలి తగ్గిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ పోవడం వల్ల అనీమియా, అంటే రక్తహీనత ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఉన్నప్పుడు అంటే సాధారణంగా ఏంటంటే

0: ఒక 3 మంత్స్ 3 to 6 మంత్స్లో ఒక 10 కిలోలు బరువు తగ్గినారు అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 3 to 6 మంత్స్లో ఆకలి బాగా తగ్గిపోవడం, డిక్రీజ్డ్ అపెటైట్ అంటాము, అది కూడా ఉన్నప్పుడు కూడా మనం క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇలా జరిగిన వాళ్ళందరికీ క్యాన్సర్ ఉండాలని లేదు, బట్ ఉండే అవకాశం
1: అదొక కారణంగా చెప్పుకో
0: కావచ్చు, అదొక కారణం కావచ్చు. సో అలా అట్లా ఉన్నప్పుడు ఈ లక్షణాలు అనిపించినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ డాక్టర్కి ఉండే లక్షణాలను బట్టి, అంటే మూత్రకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు కిడ్నీ డాక్టర్ని కలవడం కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు గ్యాస్ట్రాంటజిస్ట్ కలవడం కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు పల్మనాలజిస్ట్ కలవడం కానీ, అలా ఏ సమస్య ఉండి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేసుకుని ఆ టెస్ట్లో మాది క్యాన్సరా కదా కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
1: కిడ్నీకి క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా?
0: అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనకు వృత్తిలో వల్ల వచ్చే, అంటే ఎక్స్పోజ్ దేనికైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారో అలాంటివి వాటి వల్ల వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటిని మనం నివారించుకోవడం, అనంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేయకుండా నివారించుకోవడం. కొన్ని కొన్నిసార్లు కొన్ని అలవాట్ల వల్ల, ఇంతకుముందు చెప్పాను మనకుండే అలవాట్ల వల్ల వచ్చే క్యాన్సర్లు ఉంటాయి. దాంట్లో కిడ్నీ క్యాన్సర్ కూడా కావచ్చు. అంటే దాంట్లో మనకి ఏమొచ్చే అవకాశం ఉందంటే స్మోకింగ్ వల్ల, అంటే ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ధూమపానాన్ని తగ్గించుకోవడం లేదా మానేయడం, అదేవిధంగా ఈ ఆల్కహాలిక్స్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి వాటిని మానేయడం, ఇవి నివారణ చర్యల్లో భాగంగా మనం తీసుకోవచ్చు.
1: పద్ధతులు ఏమైనా ప్రభావితం చేస్తాయి?
0: అంటే ఆహారం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది కిడ్నీలో. ఆహార అలవాట్ల వచ్చే సాధారణంగా చెప్పుకునే వాటిలో కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి ఆహార అలవాట్ల గురించి మాట్లాడుకోవచ్చు.
1: చికిత్స పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి?
0: అంటే దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీ క్యాన్సర్ ఉంది అన్నప్పుడు అది సిటీ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ అయినప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది ముందు చూడాల్సి ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 రకాల స్టేజ్లు ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉందో చూసుకున్న తర్వాత ఆ స్టేజ్ని బట్టి, ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా కిడ్నీని తీయడం అనేది తక్షణ పరిష్కారం, దాన్ని రాడికల్ నెఫ్రెక్టమీ అంటాం. సో దాన్ని తీయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఓపెన్ రాడికల్ నెఫ్రెక్టమీ అని కానీ, లాప్రోస్కోపిక్ కానీ, రోబోటిక్, ఈ మధ్యలో రోబోటిక్ కూడా చేస్తున్నారు, రోబోటిక్ కానీ రకరకాల పద్ధతుల ద్వారా కిడ్నీని తీసేస్తారు. తీసేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ బయాప్సీ పంపించినప్పుడు దాంట్లో ఏ రకమైన క్యాన్సర్ ఉంది, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి, ఏ రకమైన క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దానికి మళ్ళీ కీమోథెరపీ ఉంటుంది. కొందరికి రేర్గా అవసరం అయితే కొన్ని రకాల క్యాన్సర్లకి రేడియోథెరపీ కూడా అవసరం పడవచ్చు. సో ఏ స్టేజ్లో ఉంది, తర్వాత కిడ్నీని తీసిన తర్వాత బయాప్సీలో వచ్చే రిపోర్ట్ని బట్టి ఆ ఏ రకమైన క్యాన్సర్ దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది.
1: డాక్టర్కి చివరగా మరో ప్రశ్న ఏంటంటే, కిడ్నీకి క్యాన్సర్ సోకటానికి వయస్సు ఏ విధంగా ముడిపడి ఉంటుంది, వయసుతో ముడిపడే అవకాశం ఏమైనా ఉందా?
0: అంటే సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా కూడా సాధారణంగా మధ్య వయసులో, అంటే 40 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఎక్కువగా, అంటే ఆ వయసులో క్యాన్సర్ ఏదైనా కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, అంటే మనకు మూత్ర వ్యవస్థకు సంబంధించి తీసుకుంటే మూత్ర సంచిలో క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ అంటాము, లేదా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఈ వయసులో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ చిన్నపిల్లల్లో కూడా కొన్ని వస్తుంటాయి. వాటి మటుకు సాధారణంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి ఈ స్క్రీనింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు క్యాన్సర్ ఉంది, దాంట్లో కూడా మళ్ళీ ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్ని బట్టి మనము సర్జికల్గా, అంటే చికిత్సా పద్ధతి ఉందా లేకపోతే వేరే రకమైన పద్ధతి ఉందా చూసుకోవాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని మనం అంటుంటాం వింటుంటాం, ఈ సమస్య కిడ్నీలకు క్యాన్సర్ అవడానికి దారితీసే అవకాశం ఏమైనా ఉందా?
0: కిడ్నీలో స్టోన్స్ వల్ల క్యాన్సర్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం అండి. స్టోన్స్ వల్ల క్యాన్సర్ అనేది చాలా రేర్, అంటే అంత ఎక్కువ అవకాశం లేదు. బట్ స్టోన్స్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి మాత్రం చాలా ఆస్కారం ఉంది. మామూలు ఇన్ఫెక్షన్ అంటే పైలోనెఫ్రైటిస్ అంటాము, అలాంటితో పాటు ఎక్స్జీపీఎన్ అంటాము, అంటే జాంతో మ్యాటస్ పైలోనే గ్రాన్యులర్ మ్యాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాము, ఎక్స్జీపీఎన్ అంటాము. దాంట్లో ఏంటంటే స్టోను ఉండి దానివల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్కి, ఎక్స్జీపీఎన్కు మనం కిడ్నీ తీసేయాల్సి వస్తుంది. అంటే అది సాధారణంగా అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన కిడ్నీలు పనిచేయకుండా ఉంటాయి, అలాంటి కిడ్నీలు తీసేయాల్సి ఉంటుంది.
1: కిడ్నీకి ఒకసారి క్యాన్సర్ సోకితే అది బాగు చేసిన తర్వాత మళ్ళీ వ్యాధి సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: అంటే కిడ్నీ క్యాన్సర్కు సాధారణంగా ఏంటంటే కిడ్నీ తీసేస్తుంటాం, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ భాగంలో వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి. అంటే ఇంతకుముందు చాలా మటుకు రాడికల్ నెఫ్రెక్టమీ అంటే మొత్తం కిడ్నీ తీసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దాని సైజును బట్టి, అది ఎంత చిన్న పరిమాణంలో ఉండి పై భాగంలోనో కింది భాగంలోనో మధ్య భాగంలో ఉన్నదనుకోండి, చిన్న సైజు ఉండి తక్కువ స్టేజ్, చిన్న స్టేజ్ 1 అనే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే అంతవరకు కిడ్నీ క్యాన్సర్ నుంచి 1 సెంటీమీటర్ దూరంలో కిడ్నీని, క్యాన్సర్ని తొలగించి కిడ్నీని కాపాడవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ క్యాన్సర్

0: కిడ్నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే సాధారణంగా ఏంటంటే ఒక కొందరికి పుట్టుకతో ఒకటి కిడ్నీతో పుడతారు, వాళ్ళలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కిడ్నీ తీసేస్తే ఇంకా వాళ్ళు
1: బ్రతికే అవకాశం
0: డయాలసిస్ మీద ఉండాల్సి వస్తుంది, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత. అలా కాకుండా ఈ చిన్న పరిమాణంలో ఉండి లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ పార్షల్ నెఫ్రెక్టమీ అనే సర్జరీ ద్వారా మనం కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ, అంటే ఒక కిడ్నీ ఉన్నా కూడా ఆ కిడ్నీ క్యాన్సర్ వచ్చిన కిడ్నీ భాగాన్ని తీసేసి మిగతా కిడ్నీని కాపాడవచ్చు.
1: రెండు కిడ్నీలకు ఒకేసారి క్యాన్సర్ సోకే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఉంటుందండి, రెండు కిడ్నీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బైలేటరల్ ఇన్సిడెన్స్ అంటాం ఉంటుంది. సాధారణంగా ఒక కిడ్నీలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ, రెండు కిడ్నీలో ఉండే అవకాశం ఉంటుంది అది చాలా తక్కువ.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ఓకే, థ్యాంక్ యూ.
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్. మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం, మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం, మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం, ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు. అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం గోదావరి చిత్రం నుండి ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: हमेशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
6: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాతలహరి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్ వాడి నిజామాబాద్. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
2: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొర్రికి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
1: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
2: సంప్రదించండి
1: డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రోజు చూస్తా ఉంటే దంత సమస్యలకు మామూలుగా రోజు 2 సార్లు బ్రషింగ్ చేయడం అనేది తప్పనిసరి అంటాము, కానీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది చెయ్యరు, ఒకటేసారి చేస్తుంటారు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి గమనిస్తే ముందటికి ఇప్పటికి చాలా స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తినడం గాని ఈ బిస్కెట్స్, స్టిక్కీ ఫుడ్స్ అనేటి తినడం ఎక్కువైపోయింది, అతుక్కునేటి అన్నట్టు, పళ్ళకు అతుక్కునేటి. మరియు బ్రషింగ్ ఎక్కువ చేసుకోకపోవడము, మరియు శీతల పానీయాలు, దాని వలన పళ్ళు అరిగి అది హెవీ షుగర్స్ ఉంటాయి దాని లోపల, దాని వలన పళ్ళు పుచ్చిపోవడం అనేటి జరుగుతూ ఉంటాయి. మరియు కరెక్ట్ మంచి పద్ధతిలో బ్రషింగ్ చేసుకోకపోవడం వలన చిగుళ్ళ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటది. చిగుళ్ళలోకి రక్తం గారడము, పళ్ళ చుట్టూరుగా గారలు మైలజమ్మయ్యి గారలు గారడము, దాంతోపాటు చిగుళ్ళ సమస్యలు అనేటి కామన్ గా మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మనకి సిమ్టమ్స్ అనేటి ఎక్కువ ఉండే, అప్పుడప్పుడు కొందరికి చిగుళ్ళలోకి రక్తం గారడం గాని, పళ్ళు గుంజడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కువ మట్టికి మనము 80% వరకు మన పేషెంట్స్ కి చూస్తూ ఉంటే

చెవుళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు బయట కనిపించాయి అన్నట్టు. అది చేప కింద నీరు లెక్క లోపల లోపల స్ప్రెడ్ అవుతా ఉంటది. దాంతోపాటు చాలా అడ్వాన్స్ స్టేజ్ లో పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడే దంతక్షయం అంటే పుప్పలు రావడం గాని, పళ్ళు గుంజడము, సెన్సిటివిటీ రావడము, మరియు చెవుల లెక్కల రక్తం గారడం అలాంటివి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది. మనం పళ్ళని కాపాడగలుగుతాం అన్నట్టు. మన దంతాలు ఇంపార్టెన్స్ ఏంటంటే, నార్మల్ గా చూస్తుంటే హెల్త్ కానీ వేరే మనము రెగ్యులర్ గా బట్టలకు గానీ దేనికన్నా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటిది దంతాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే డెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి మనము. అంటే కొందరికి అవేర్నెస్ ఉన్నది కానీ పట్టించుకోరు. కొందరికి రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కోవడం గాని తట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటది. నార్మల్ గా ఏదో పుల్ల పెట్టి అట్లా తీసేస్తా ఉంటారు. లేదంటే కొందరికి పేషెంట్స్ వస్తే చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం అని ఏదో పుల్లలలో ఇట్లా మందు పెట్టి పురుగులు తీస్తారని. అలాంటివి చేపించుకోకండి దయచేసి. మీకు అందరికి విన్నవిస్తున్నాను. అలాంటి పురుగులు గాని అలాంటివి ఏముండయి. నార్మల్లీ పుప్పలలో సూక్ష్మ క్రిములు మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, అవి కంటికి కనిపించాయి. సో మీకు అట్లా తట్టుకోవడం గాని ఏదన్నా సెన్సిటివిటీ అలాంటివి వస్తే ఇమీడియట్ గా మీ దగ్గరున్న దంత వైద్యశాలకు చూపించాలి. దంత సమస్యలకు నార్మల్లీ మనము వయస్సు అనేది చూసుకుంటా ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. పెద్దవాళ్ళకు కామన్ గా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటివి. నార్మల్ గా జనరల్ గా అందరు ఏమనుకుంటారు, చిన్న పిల్లలకి ఎలాగో పాల పనులు కదా, ఊడిపోతాయిలే, ఏం కాదులే అట్లనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ చిన్న మన పళ్ళు వచ్చిన నుంచి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ముందర పళ్ళు బ్లాక్ నల్ల పడడం గాని, దవడలు పాల పళ్ళు కూడా పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటది. సో అది చిన్నప్పుడే పాల పళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో పాల పళ్ళకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడే సిమెంట్ నింపడం గాని, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఉంటది టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని. సపోజ్ నరాల వారికి పోయినా కూడా పిల్లలకు కూడా నరం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. మన దగ్గర పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళ ద్వారా చేస్తుంటాం అన్నట్టు. అలాంటి ట్రీట్మెంట్స్ మరియు కామన్ గా మనము చూస్తా ఉంటే చాలా మంది తల్లులు నిద్రలో పాలు తాగిపిస్తా ఉంటారు పిల్లలకి, అట్లనే పండబెడతారు. మధ్య మధ్యలో పిల్లలు లేస్తా ఉంటారు, పాలు తాగిపిస్తారు, అట్లనే పడుకోబెడతారు అన్నట్టు. సో దాని వలన పాలనేటి నోట్లనే జమ అయిపోయి పుప్పలు రావడం అనేటి జరుగుతూ ఉంటది. సో అది మనం అరికట్టడానికి మామూలుగా పాలు తాగిపించినాకలా కొంచెం ఒక స్పూన్ తోని వాటర్ తాగిపియడం గాని, లేదంటే ఒక తడి బట్టతోని ఫ్రెష్ క్లాత్ తోని పళ్ళు క్లీన్ చేయడం అట్లా చేస్తుండాలి. చిన్న ఫస్ట్ పన్ను వచ్చిన నుంచి కూడా మనం పాల పనులు అన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకుని చేస్తా ఉండాలి అన్నట్టు. అట్లా మనము పిల్లలకి స్పెషల్ గా పేస్ట్ ఉంటది, ఆ పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటది. నార్మల్లీ పెద్దవాళ్ళ పేస్ట్ గానీ సెన్సిటివ్ పేస్ట్ అలాంటివి వాడద్దు, పిల్లల పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి డైలీ 2 times బ్రషింగ్ చేయడం అనేది అలవాటు చేయాలి. మరియు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం గాని అట్లా జరుగుతుంటది అన్నట్టు. సో వాళ్ళకి సపోజ్ పొరపాటున పళ్ళు గిడిపోతే ఆ పళ్ళని పడేయకుండా పాలలో గాని కొబ్బరి నీళ్ళలో ఆ పళ్ళని ఉంచి వితిన్ ఒక గంట సేపు లోపల మన దగ్గరున్న దంత వైద్యశాలకు వస్తే దాన్నే పెట్టేసి మనము స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనము అడ్జస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎలా ఊడిపోయినాయి గానీ అవి వదిలేయకుండా వీటిని మళ్ళీ మనం కాపాడచ్చు. దాంతోపాటు పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడము, సొంగ పెట్టుకోవడము అట్లా అలవాట్లు ఉంటాయి అన్నట్టు. మరియు మిడిల్ ఏజ్ వాళ్ళకి, స్కూల్ గోయింగ్ వాళ్ళకి కూడా నోట్లో పెన్ను పెట్టుకోవడం, పెన్సిల్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుని ఆలోచిస్తా ఉండడం గాని అట్లా చేస్తా ఉంటారు. సో అట్లాంటి అలవాట్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. దాన్ని మానకపోతే కొన్ని కెమికల్స్ గానీ పళ్ళకి అట్లా వేళ్లలో పెట్టడము, లేకపోతే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అన్నట్టు, కొన్ని పరికరాల ద్వారా మనం అలవాటు మానిపియచ్చు. అట్లా అలవాట్లుంటే ఏమైతుందంటే పళ్ళు వంకటింకర్ రావడము, దాంతోపాటు దౌడది జాయింట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అలవాటు కూడా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. మరియు పిల్లలకి మామూలుగా పళ్ళు ఎత్తుగున్నా వంకరున్నా కూడా అరౌండ్
11-12 ఇయర్స్ ఆర్ కొందరికి అయితే 6-7 ఇయర్స్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం చెకప్ చేపియాలి అన్నట్టు. ఏదన్నా కొన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ప్రాబ్లం రాకముందే మేము గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, మయో ఫంక్షన్ అప్లయన్సెస్ అలాంటివి అని. దాంతోపాటు ఎప్పుడైతే పాల పనులు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పనులు వస్తాయో అప్పుడు నుంచే 10-11 ఇయర్స్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేటివి చేసుకుని మనము సరి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు పళ్ళని. మామూలుగా డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఏదన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఉదాహరణకి మనము పుప్పల్నే తీసుకున్నాం అనుకోండి, చిన్న ఉన్నప్పుడే లైట్ గా పళ్ళు ఏదైనా ఇరుక్కుంటున్నది తట్టుకుంటున్నది అంటే అప్పుడే చేసినాం అనుకోండి, ముందు వచ్చినప్పుడే చేస్తే ఫిల్లింగ్ తోనే అయిపోతుంది. అలా కాకుండా లోపల డీప్ గా వెళ్ళిపోయి నరం వరకు పోతే మాత్రము వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కొందరికి అయితే ఆ స్టేజ్ దాటిపోతే పన్నే తీయాల్సి వస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు ఉన్న పనులని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పనులని. ఏదన్నా గానీ దంత సమస్యలు, చిగుర్ల ట్రీట్మెంట్స్ కూడా అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి పళ్ళు ఎక్కువ కదలకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి క్లీనింగ్ చేసి చిగుర్ల ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తుంది. సపోజ్ పళ్ళు అనేటివి లూజ్ అయిపోయినాయి అనుకోండి, కదులుతున్నాయి అనుకోండి, లైట్ గా కదులుతున్నాయంటే మాత్రం ఏమన్నా కాపాడచ్చు, కానీ చాలా ఎక్కువ కదులుతున్నాయి అంటే మనము దాన్ని ఏం చేయలేమన్నట్టు. అట్లా మామూలుగా మనము ఎవరన్నా గానీ ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటది అన్నట్టు. మరియు ఏదన్నా ఏ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మనం కాపాడలేము, ఏం చేయలేము అన్నట్టు. నార్మల్లీ మనము పళ్ళ సంరక్షణ, దంతాల సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డెంటల్ హెల్త్ కోసము, పళ్ళ సంరక్షణ కోసం, దంతాల సంరక్షణ కోసము కొన్ని అంటే స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అనేది కాకుండా రెగ్యులర్ గా కాల్షియం డైట్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ జనరేషన్ వాళ్ళు మనం మిల్క్ తాగడం అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు, మరియు కాల్షియం ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి, పాలు ఎక్కువ తాగిపోయడము, మరియు పాలు పెరుగు మజ్జిగ అట్లాంటివి, దాంతోపాటు స్ప్రౌట్స్ గాని నట్స్ తీసుకోవడము, దాంతోపాటు ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాంటివి మాక్సిమం ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే, పీచు పదార్థం ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే దంతాలకు మంచి ఉంటది. మరియు సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మోసంబి, సంత్రాని, లెమన్ అనేవి, అలాంటి చిగుర్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. మరియు స్టిక్కీ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ గాని బిస్కెట్స్ గాని అలాంటి శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయాలన్నట్టు. దాంతో ఏమైతే అంటే మనకి స్టిక్కీ ఫుడ్స్ తోని పళ్ళ పైన ఒక లేయర్ లెక్క పేరుకపోయి ఈజీగా పళ్ళు పుచ్చిపోవడం అనేది అవుతుంది అన్నట్టు. మరియు ఈ కూల్ డ్రింక్స్ వలన టీత్ అరిగిపోవడము, క్యావిటీస్ పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మాక్సిమం స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం ఫుడ్స్, విటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి అన్నట్టు. ఇంకా దంత సంరక్షణ ఎలా తీసుకోవాలంటే నార్మల్లీ బ్రషింగ్ టెక్నిక్స్ మనం జాగ్రత్తగా చేసుకోవాలి. కొందరు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, గంటల తరబడి బ్రషింగ్ చేయడము, బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మరియు వేప పుల్లని నములుకుంటా చాలా సేపు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వేప పుల్లలు వాడద్దని అంటలేను, ఒక 1-2 మినిట్స్ అంతే సరిపోతుంది. నార్మల్లీ బ్రషింగ్ కూడా 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కరెక్ట్ పద్ధతి కరెక్ట్ చేయాలన్నట్టు. ఎలాగంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా హారిజోంటల్ గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. నిలువుగా చేయాలి, పై పనులు కిందికి చేయాలి, పైనుంచి కిందికి, కింది పనులు పైకి చేయాలన్నట్టు, చిగురుకి ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటే సో మైల అనేది జమ కాకుండా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సపోజ్ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోతే దాని వలన పళ్ళు అరగడం అన్నట్టు, సెన్సిటివిటీ రావడము కరెక్ట్ చేయకపోతే, మరియు చిగుర్ల మైల జమ అయిపోయి చిగురు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటది, మరియు బ్లీడింగ్ రావడము. దాంతో చాలా రోజులు అలా చేస్తా ఉంటే డెంటల్ చెకప్ చేపించుకోకుండా అట్లా ఉంటే ఆ గార పట్టేసి మైల అంతా చిగురు వాపు వచ్చేసి పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఈ వేప పుల్లలు వాడినా కూడా ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రషింగ్ చేయొద్దు. బ్రషింగ్ అనేది నిలువుగా చేసుకుండాలి, వర్టికల్ డైరెక్షన్ లో చేస్తూ ఉండాలి. వీలైనంత మటుకి అప్పుడప్పుడు బ్రషింగ్ తర్వాత మౌత్ వాష్ కూడా చేస్తే బాగుంటది. చిగుర్ల వాపు సపోజ్ చిగుర్లకి రక్తం గారడం గాని, గార పట్టడము, కొద్ది కొద్దిగా లాగడం, చిగుర్లు లాగడం అలాంటివి జరుగుతూ ఉంటే ముందే గమనించి ఇమీడియట్ గా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదంటే అడ్వాన్స్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయిపోతాయి, లోపల స్ప్రెడ్ అయి పళ్ళు లూజ్ కావడము, చిగుర్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మనము డెంటల్ కేర్ తీసుకుంటే అది ఓన్లీ ఓవరాల్ పళ్ళకే నోటికే కాకుండా మన హెల్త్ కూడా, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు.
ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటే పళ్ళ ప్రాబ్లంతో స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, చిగుర్ల ప్రాబ్లంతో హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ గాని అలాంటి అన్ని టోటల్లీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం కేర్ తీసుకోవాలి, తొందరగా పళ్ళు చిగుర్లు వాపు రావడము, పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్, డెంటల్ చెకప్ చేపిస్తుండాలి. మరియు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని స్టడీ

0: ఉన్నాయన్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో, చిగుర్ల ప్రాబ్లమ్ తో హార్ట్ ప్రాబ్లం రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేటివి జరుగుతూ ఉంటది. సో మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మరియు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే కొందరు స్కిన్ స్పెషలిస్ట్లు స్కిన్ చర్మం పైన దద్దులు వస్తాయి, పుండులు వస్తాయి, గాయాలు అయితే అవి మానకపోతే వాళ్ళ మందుల ద్వారా ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి అని చెప్తా ఉన్నారు. సపోజ్ వాళ్ళకి చూస్తే మాత్రము నోట్ల పుప్పలు గాని చిగురు ప్రాబ్లం అనేటివి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. సో కంప్లీట్ నార్మల్ చెప్తుంటారు అన్నట్టు మా బుక్స్ లలో, ఓవరాల్ హెల్త్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్ అని. సో ఎక్కడ బాడీలో ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా కూడా మన నోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, నాలుకే పైన గాని టీత్లల్లా చిగుర్లల్లా. సో కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఒకటి మంచి నార్మల్ గా మంచి బ్రషింగ్ చేయడం డైలీ ఒక 2 మినిట్స్ 2 టైమ్స్, మరియు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని చాక్లెట్స్ బిస్కెట్స్ శీతల పానీయాలు అవాయిడ్ చేయడం గాని అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మాక్సిమం టీత్ కాపాడుకోగలుగుతాం అన్నట్టు. వీలైనంత కొందరికైతే చూస్తుంటే లైఫ్ లాంగ్ కూడా పళ్ళని జీవితాంతం మనం పళ్ళని కాపాడగలుగుతాము. సో మనకి హెల్తీ ఉంటది ఓవరాల్ లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా బాగుంటది అన్నట్టు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని అందరినీ శ్రోతల్ని కోరుకుంటున్నాను. మరియు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయడం గాని ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల.
2: ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపనకు చికిత్స అందించడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటిపై మరకలు తొలగించడమే కాదు
1: అత్యాధునిక వైద్య పరికరాలతో, నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
2: సంప్రదించండి
1: డాక్టర్ కొండ అమర్నాథ్ ఓరల్ మరియు మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మీరింతవరకు ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: the Lakshmir Bhandar scheme will be automatically migrated to the Annapurna Yojana. For new applicants, an online portal for the Annapurna Yojana will launch on June 1st, 2026. The Joint Parliamentary Committee JPC on One Nation, One Election has said the simultaneous Lok Sabha, Assembly and local body elections can save nearly 7 lakh crore rupees, improve governance efficiency and increase India's GDP growth by up to 1.6%. Addressing a press conference in Gandhinagar, JPC Chairperson P.P. Chaudhary said India had followed a synchronized election system until 1967 when Lok Sabha and the State Assembly elections were conducted together. He said the cycle was disturbed after the premature dissolution of 7 state assemblies in 1968 and later during the emergency period. Gradually, elections across states went out of synchronization. Mr. Chaudhary said several institutions, including the Election Commission, the Law Commission and parliamentary committees, had over the years recommended simultaneous elections.
1: Prime Minister Narendra Modi constituted an 8-member committee under the leadership of our former President Ram Nath Kovind. The committee also benefited from the guidance of Home Minister. Along with him, N.K. Singh, who is an economist, and Ghulam Nabi Azad, who is a prominent leader with vast political experience, were part of it. That committee submitted its report to the government, which recommended that simultaneous elections for the Lok Sabha and Vidhan Sabhas should be held in the country.
0: This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Uttar Pradesh is reeling under severe heat wave with record-breaking temperatures every passing day. We have a report.
2: Banda district in Bundelkhand region of the state continues to be the hottest place in the country on the third consecutive day. Maximum temperature here reached 48.2 degrees. There was no respite from the scorching sun to other places of the state also, and the maximum day temperature is oscillating between 44 to 47 degrees at many places. Even nights have become unusually warmer and the minimum temperature is close to 30 degrees in many districts. Animals and birds are worst hit by this mercury rise. Normal life is paralyzed and incidents of heat stroke have increased. The meteorological department has issued a red alert regarding severe heat wave in the state for next 2 days. Sushil Chandra Tiwari, Akashvani News, Lucknow.
0: Madhya Pradesh is scorching under severe heat wave. Orange and yellow alert has been issued for several districts as mercury hit 47 degrees Celsius for the first time in the state. We have more in this report.
3: Madhya Pradesh is reeling under intense heat. The blazing sun has made daily life very difficult. The Met Department has issued an orange alert for severe heat wave in several districts including Datia, Bhind, Rewa, Satna, Panna, Sagar, Chhatarpur, Tikamgarh and Niwari. A yellow alert has been issued for Bhopal, Indore, Ujjain, Gwalior, Jabalpur and dozens of other districts. The heat wave is expected to continue for the next 3 to 4 days. On Tuesday, Nogaon recorded 47 degrees Celsius and Khajuraho touched 46.4 degrees Celsius. This is the first time this season that the mercury has reached 47 degrees Celsius. In 22 cities across the state, the maximum temperature crossed 44 degrees Celsius. Abhinav Goyal, Akashvani, Bhopal.
0: Union Health Minister Jagat Prakash Nadda reaffirmed India's commitment to universal health coverage, digital health innovation and global health solidarity at the 79th World Health Assembly in Geneva. Addressing the assembly themed Reshaping Global Health, a Shared Responsibility, yesterday Mr. Nadda highlighted India's progress towards universal health coverage anchored in a whole of government and whole of society approach.
4: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: Director General of Civil Aviation has directed the inspection of fuel control switches on Air India Boeing 787-8 aircraft at the original equipment manufacturer facility in the presence of DGCA officers. According to the DGCA, the Air India Boeing 787-8 aircraft VT-ANX was grounded on the 2nd of February this year after operating flight AIC-132 from London's Heathrow Airport to Bengaluru. In IPL cricket, riding on a brilliant knock of 93 runs by Vaibhav Suryavanshi, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets at the Sawai Man Singh Stadium in Jaipur last night. Chasing a target of 221 runs set by Lucknow Super Giants, Rajasthan Royals scored 225 for 3 with 5 balls to spare. Dhruv Jurel scored an unbeaten 53 runs, while Yashasvi Jaiswal made 43 runs. And now for a look at today's newspapers is over to Shagun Chopra.
5: Thank you, Abhishek. In a joint article penned by PM Narendra Modi and Italy's PM Giorgia Meloni in The Pioneer, headlines Italy and India, a strategic partnership for the Indo-Mediterranean. The article says Made in Italy has always been synonymous with excellence worldwide, and today it finds a natural synergy with the high quality of goals of the Make in India initiative. U.S. clears Apache how it supports services for India, writes the Indian Express. Supreme Court upholds citizens' right to live free from fear of stray dog attacks, informs the Statesman. Top court, not for euthanasia of incurably ill rabid dogs, states the Hindu. The Economic Times in its editorial piece says, the real question, OpenAI's win Musk's. Ethical AI development arguments remain. The paper says Elon Musk's case against OpenAI turning into a for-profit organization fell apart on a technicality, but the central question on how OpenAI should be governed remains unanswered. Sam Altman's argument is that its mission drift from non-profit to for-profit was necessitated by the financial reality of the tech's large investment requirements. And finally, tennis legend Billie Jean King, at the age of 82, earns a college degree, Bachelor of Arts in History, 65 years after starting at Cal State Los Angeles, reports the Times of India. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. Two leaders to discuss ways to boost cooperation on India-Middle East-Europe economic corridor and review joint strategic action plan 2025-2029. West Bengal government to roll out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. Joint Parliamentary Committee on One Nation, One Election says simultaneous Lok Sabha and Assembly elections can save nearly 7 lakh crore rupees and increase India's GDP growth by 1.6%. DGCA orders further inspection of fuel control switch of an Air India Boeing 787-8 aircraft following technical snag earlier this year. And in IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
6: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోసర్జన్ డాక్టర్ కేశమేఘరాజ్ గారు అందించే వివరాలు.
7: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు రావడం, వివిధ వ్యాధులకు సంబంధించినటువంటి చక్కటి సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
9: నమస్కారం సార్.
8: డాక్టర్ గారు, జనరల్గా మీరు న్యూరోసర్జన్ కాబట్టి అసలు ఈ న్యూరోసర్జరీ అంటే ఏమిటి, అంటే మా సాధారణమైనటువంటి శ్రోతలకు కొంచెం వివరంగా.
9: నమస్కారం, నా పేరు డాక్టర్ మేఘరాజ్. నేను సన్రైజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరోసర్జన్. న్యూరోసర్జన్ అంటే మెదడు మరియు వెన్నుపూస, దీనికి సంబంధించిన సర్జరీలు అంటే శస్త్రచికిత్సలు చేసే స్పెషలిస్ట్ అన్నమాట.
8: డాక్టర్ గారు, ఇప్పుడు న్యూరోసర్జరీలో, ఇప్పుడు మెదడుకు సంబంధించిన విషయాల్లో మనం చూసినట్టయితే, సర్వసాధారణంగా గాయాల పాలైనప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని అయితే, జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి?
9: జనరల్గా న్యూరోసర్జన్ మోస్ట్ లైక్లీ డీల్ చేసే కండిషన్స్ యాక్సిడెంట్ కేసెస్ అన్నమాట. సో తలకి దెబ్బ తగలడం కానీ, వెన్నపూసకు దెబ్బ తగలడం కానీ, లేదా పాలీట్రామా అంటారు, తల నుంచి కింద కాలు వరకు ఎక్కడ కూడా ఇంజురీస్ ఉన్నా ఫస్ట్ దీంట్లో అటెండ్ అయ్యేది న్యూరోసర్జన్ అనమాట. ఫస్ట్ పేషెంట్ని స్టేబుల్ చేసి తర్వాత వేరే స్పెషాలిటీస్తో కోఆర్డినేట్ చేసి, సో అలా ఉంటుంది అనమాట.
10: డాక్టర్ గారు, మీరు జనరల్గా యాక్సిడెంట్స్ గురించి అన్నారు కాబట్టి, ఇప్పుడు యాక్సిడెంట్ గురించి ఎప్పుడు ఎందుకు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయంటారు?
9: ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్సిడెంట్స్ అనేవి ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఆర్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డిజేబిలిటీ. అంటే అది న్యాచురల్గా ఏజ్ ఎక్కువయ్యి మనిషికి ఏదో ఇబ్బంది వచ్చి చనిపోవడం కానీ వీక్నెస్ రావడం కానీ అట్లాంటి కండిషన్స్ కాదు. మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే యాక్సిడెంట్స్ బారిన పడకుండా మనం చూడొచ్చు అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏమవుతుందంటే యంగ్ అడల్ట్స్ అంటే 15 నుంచి 24 ఆర్ 15 నుంచి 30-35 ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఈ యాక్సిడెంట్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తామన్నమాట. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏమనంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, టూ వీలర్లో ట్రిపుల్ రైడింగ్ చేయడము, లేదా ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అంటే తాగిన మత్తులో డ్రైవ్ చేయడము, రోడ్ ట్రాఫిక్ రూల్స్ సరిగా ఫాలో కాకుండా డ్రైవ్ చేయడము, ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళు హాని కలిగించే పరిస్థితి చేసుకోవడమే కాకుండా ఇన్నోసెంట్ బైస్టాండర్స్ అంటే పెడెస్ట్రియన్స్ కానీ, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు కానీ, వీళ్ళకు కూడా ప్రమాదాలకి గురి చేసే కండిషన్ ఉంటుంది అన్నమాట.
10: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ మట్టుకు యంగ్ పిల్లలదే ఎక్కువ మనం చూస్తున్నాం. మీరు సరైనటువంటి అవగాహన లేకపోవడం, రూల్స్ పాటించకపోవడం, మీరు అన్నట్టు హెల్మెట్ ధరించకపోవడం. అయితే మీరు హెల్మెట్ విషయానికి వచ్చినారు కాబట్టి, ఇప్పుడు హెడ్ ఇంజురీ మెయిన్గా ఏంటంటే హెల్మెట్ లేకపోవడం వల్లనే హెడ్ ఇంజురీ అనేటిది ఎక్కువ అవుతుంటుంది. అందుకనే ట్రాఫిక్ పోలీసులు కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ హెల్మెట్ యొక్క ప్రాధాన్యత ఏంది? హెడ్ ఇంజురీలో పెద్ద సమస్యలు ఏంటి?
9: సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి హెడ్ ఇంజురీలో అవుట్కమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఇంజురీ కాకుండా అంటే తలకి గాయం కాకుండా చూసుకోవడం అనేది బెటరు. దాంట్లో ఫస్ట్ థింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండి డ్రైవ్ చేయకపోవడము, ఆల్కహాల్ లేకుండా డ్రైవ్ చేయడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, లేదా హెల్మెట్ ధరిస్తే ఏంటంటే పడ్డా కూడా తలకి వితిన్ స్పీడ్ లిమిట్స్లో పడ్డా కూడా తలకి గాయం అనేది పెద్దగా కాకుండా.
10: డాక్టర్ గారు, మరి హెడ్ ఇంజురీ అయినప్పుడు ఈ ఎక్కువగా బ్లడ్ పోవడం లాంటివి జరుగుతుంటే, లేకపోతే ఎక్కువ డ్యామేజ్ అనేటువంటి జరిగితే వచ్చేటువంటి సమస్యలు ఏంటి?
9: జనరల్గా యాక్సిడెంట్ కేసెస్లలో గోల్డెన్ అవర్ అని ఉంటుంది. అంటే పడ్డాక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ లోపల ఏంటంటే మనము కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగితే అవుట్కమ్ అనేది బాగుంటుంది అనమాట. అంటే అవుట్కమ్ ఇన్ ద సెన్స్ పేషెంటు తొందరగా రికవర్ అవ్వడము, లేదా ఎటువంటి వీక్నెస్లు కాల్చే వీక్నెస్ లేకపోవడం కానీ, లేదంటే పర్మనెంట్ డిజేబిలిటీస్ అంటే వీల్చైర్కే ఉండిపోవడము, లేదంటే బెడ్లో ఉండడము, సో ఇట్లాంటి పర్మనెంట్ డిజేబిలిటీస్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ లేకుండా తొందరగా మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్ కాకుండా చూసుకోవడం బెటరు. అయినా ఒకవేళ సపోజ్ మన టైం బాగాలేకనో, లేదంటే మన ఎదురుగా వచ్చే వాళ్ళు ఆపోజిట్ పర్సన్ సరిగ్గా డ్రైవ్ చేయకపోయినా యాక్సిడెంట్ అయితే మాత్రం ఎర్లీగా మనం ఇంటర్వెన్షన్ అనేది తీసుకోవాలి. అంటే వీలైనంత తొందరగా ప్రాపర్ కేర్, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ని మనం చూస్ చేసుకోగలిగితే అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది.
10: ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
7: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
10: 24 గంటలు అత్యవసర సేవలు.
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
10: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
7: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
10: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
7: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
10: సంప్రదించండి
7: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: సెల్ 8011999990. డాక్టర్ గారు, మరి జనరల్గా మీరు చూసినటువంటి కేసెస్ కానీ, ఇప్పుడు మనం ఈ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు గోల్డెన్ అవర్ అనేటువంటి ఒక మాట చెప్పినారు, అయితే ఈ గోల్డెన్ అవర్ని ఎట్లా కౌంట్ చేయాలి, దాన్ని సామాన్య ప్రజలకు మనం ఎట్లా దాని గురించి డిఫైన్ చేయగలుగుతాం?
9: గోల్డెన్ అవర్ అని అంటే బేసికల్లీ యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ అవర్లో మనం తీసుకోవాల్సిన ప్రాపర్ డెసిషన్ అనమాట. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. ఓకే, అంటే టైం డిలే చేస్తున్న కొద్దీ ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ యాక్సిడెంట్ అయినా 1 అవర్లో చేస్తే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, లేదా 6 అవర్స్ ఒక పూట దాటిపోయినాక, ఒక రోజు దాటిపోయినాక చేస్తే ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అనంటే యాక్సిడెంట్ అయినా ఎంబడే బ్రెయిన్కి ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ కరెక్ట్ మోతాదులో వెళ్ళదన్నమాట. సో వెళ్లకుండా మనం డిలే చేయడం వల్ల ప్రాపర్గా ఫస్ట్ ఎయిడ్ లేకుండా ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో లేకుండా మనము ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇనీషియల్ డ్యామేజ్ హెడ్ ఇంజరీ తలకి దెబ్బ తగలడంతో పాటు ఆక్సిజన్ బ్లడ్ సరిగా అందకుండా వచ్చే డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయిపోతుంది.

0: సపోజ్ తలకు ఆపరేషన్ కానీ లేదంటే వేరే మందులు కానీ లేదా ఇనీషియల్గా ఆక్సిజన్ అందించడానికి ఇంట్యుబేషన్ అంటారు, ఇవన్నీ ప్రాసెస్ లేట్ అయిపోతుందనంటే డ్యామేజ్ పర్మనెంట్ ఉన్నప్పుడు అవుట్కమ్ నార్మల్, అంటే యాక్సిడెంట్ ముందున్నట్టు యథావిధిగా మనిషి అయ్యేదానికి లేట్ అయితే ఏందనంటే అన్ని వైకల్యాలతో, అంటే కాల్చే వీక్నెస్ రావడం కానీ ఫిట్స్ రావడం కానీ లేదనంటే మనిషి ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి బతకడం కానీ, సో ఇట్లాంటి అవుట్కమ్స్ ఉంటాయన్నమాట.
1: ఇప్పుడు హెడ్ ఇంజరీ కాకుండా మనం జనరల్గా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి మనం రక్షణ కల్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
0: సో నేను చూసిన వాళ్ళల్లో మైనర్ డ్రైవింగ్, అంటే లెస్ దెన్ 18 ఇయర్స్ ఉండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రాపర్గా రోడ్ మీద రోడ్డు డిసిప్లిన్ లేకుండా డ్రైవ్ చేయడం అనేది చాలా పెద్ద ఫ్యాక్టరు. దీంట్లో అది పేరెంట్స్ కల్ప్రిటా లేదంటే నడిపించిన అబ్బాయి అమ్మాయి కల్ప్రిటా, ఇక అది సొసైటీ డిసైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇట్లాంటి అప్రూవల్ లేకుండా అండర్ ఏజ్ డ్రైవింగ్ అనేది అది కరెక్ట్ కాదు. సెకండ్, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా లేన్ డిసిప్లిన్, అంటే ప్రాపర్ లేన్లో వెళ్ళడము, ఇండికేటర్ వేసి నెక్స్ట్ లేన్కి జరగడము, లేదా ఏదన్నా యూటర్న్స్ తీసుకున్నప్పుడు కానీ లేదనంటే ఏదన్నా టర్నింగ్స్ తీసుకున్నప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్ ఉండాలి. పెద్ద వెహికల్స్కి ఏమవుతుంది అంటే బ్లైండ్ స్పాట్ అనేది ఉంటుంది. ఆ పెద్ద వెహికల్స్ టర్నింగ్ అప్పుడు ఏంటంటే చిన్న చిన్న టూ వీలర్స్ కానీ ఇవి అవి కరెక్ట్ కనిపించవు అన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనము స్లో డౌన్ అవ్వడం అనేది అది ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, స్పీడ్ ఒకటి 30, 40, or 50 వెళ్ళాల్సిన స్పీడ్లో 100, 80 వెళ్ళడము, సో ఇట్లా స్పీడ్ లిమిట్స్ మించి వెళ్ళడం కానీ. అండ్ దీంతోపాటు హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్ ఎందుకనంటే ఫోర్ వీలర్స్లో డ్యామేజ్ కంటే కూడా టూ వీలర్స్లో అన్ప్రొటెక్టెడ్ ఉంటారు నడిపే పర్సన్. సో హెల్మెట్ ఉండడం వల్ల ఏంటంటే కొంత హెడ్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు ఇందాక మనం అంటే మీరు ప్రత్యేకంగా న్యూరో సర్జరీలో మెదడు అండ్ వెన్నుపూస అని అనుకున్నాం. జనరల్గా వెన్నుపూసలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అట్లాగే మీరు చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి?
0: సో వెన్నపూస అంటే తల కింది మెడ భాగం నుంచి కింది నడుము దాకా మనము వెన్నపూసగా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా యాక్సిడెంట్ కేసెస్లలో మోస్ట్ లైక్లీ తలకి దెబ్బలు లేదా ఛాతీకి చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్ అవ్వడము, సో ఇట్లా ఉంటుంది. వెన్నపూస కూడా ఫ్రాక్చర్ అవుతుంది, బట్ ఇవి మోర్ ఏ కేసెస్లో ఉంటాయంటే ఏదైనా హైట్ మీద నుంచి పడడం, అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి కన్స్ట్రక్షన్ అప్పుడు పడిపోవడం, లేదంటే చిన్నపిల్లలు నడిచి కింద పడిపోవడము, సో ఇట్లాంటి వాళ్ళలో ఉంటుంది. యాక్సిడెంట్ కేసెస్లో కూడా ఉంటుంది, బట్ అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. అండ్ అయినప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ కేసెస్లో ఫ్రాక్చర్ ఉండి మనకు ఏంటంటే కాల్చే వీక్నెస్ అనేది ఎంబడే తెలిసిపోతుంది, పేషెంట్ లేచి నడవడానికి రాదు లేదా కాళ్ళు చేతులు లేపడం రాదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆన్ ద స్పాట్ మనము ఇమీడియట్గా స్కానింగ్ ఉన్నా లేకున్నా కూడా మనం ఫస్ట్ ఇమ్మొబిలైజ్ చేస్తామన్నమాట. మెడ కానీ కింద నడుము కానీ కదలకుండా ఫస్ట్ బెల్ట్ అది పెట్టి ప్రాపర్ ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి నెక్స్ట్ స్కానింగ్ చేసి అది ఎంత సివియారిటీ ఉందనేది చూస్తాం.
1: ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
1: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
1: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 8011999990. వెన్నుపూసగా వచ్చేసరికి మనం నూతన్ ప్రసాద్ లాంటిది ఒక చిన్న ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే అది ఏదో మూవీలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్, కానీ ఆయన లైఫ్ అంతా వీల్ చైర్ పరిమితం అయిపోయారు. సో దీని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందని తెలుస్తుంది మనకి. మరి ఇట్లా ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, మీరు ఎట్లా దాన్ని కొలుస్తారు?
0: వెన్నుపూసలో 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బోన్స్ అనమాట, అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి మనిషి కూర్చోడానికి కానీ నిల్చోడానికి కానీ నడవడానికి కానీ ఇబ్బంది అవ్వడం, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ ఏంటంటే వెన్నపూస మధ్యలో నుంచి నరం వెళ్తుంది అనమాట, అంటే తల దగ్గర నుంచి కింది దాకా పెద్ద స్పైనల్ కార్డ్ అంటారు, సో దీని డ్యామేజ్. సో ఈ రెండు అసెస్మెంట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే స్పైనల్ కార్డ్ అంటే వెన్నపూసలో ఉండే నరాలు ఇబ్బంది ఏమి ఉండదు, బట్ ఓన్లీ చిన్న ఫ్రాక్చర్స్ ఉండి అట్లా కెనాల్ డిస్టర్బ్ కాకుండా అంటే నరాలు డిస్టర్బ్ కాకుండా ఉన్నప్పుడు మనం వితౌట్ సర్జరీ కూడా అంటే చేతులు కాలుకి ఏ రకంగా అయితే సిమెంట్ పట్టి వేసి మనము 1 మంత్, 2 మంత్స్, or 6 వీక్స్ రెస్ట్ ఇచ్చి క్యూర్ చేస్తాము, వెన్నపూసలో కూడా అట్లాంటి అంటే వితౌట్ సర్జరీ మనము ఇంప్రూవ్మెంట్ చేసేలాగా కూడా ఉన్నాయన్నమాట. ఇలా కాకుండా సపోజ్ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి, బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి నరం ఒత్తుకపోయి లేదా బోన్స్ అనేవి

0: వెనకకు వెనకకు జరగడం, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీలైన తొందరగా మనము ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్లో కూడా ఏ రకంగా అంటే ఆ విరిగిన బోన్స్ని కదలకుండా ఉండేటట్టు మనం ఇంప్లాంట్స్ అవి వేస్తామన్నమాట. సో ఇంప్లాంట్స్ అవి వేసి ఏదైతే నరము ఒత్తిడికి గురైందో దాన్ని ఒత్తిడి తీసే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో కూడా ఏంటంటే టైం ఇంపార్టెంట్ అన్నమాట. వీలైనంత తొందరగా మనము ప్రాపర్ డెసిషన్ తీసుకోగలిగితే వెన్నుపూసలో కూడా మనిషి కంప్లీట్ వీల్ చైర్ రెడీ అయిపోవడం లేదా బెడ్ మీదనే ఉండిపోవడం, ఆయన మనిషి తను చేసుకోవాల్సిన పనులు అంటే తినడం తాగడం లేచి తిరగడం ఇట్లాంటి చేసుకునే పనులకు కూడా పక్క వారి మీద డిపెండ్ కాకుండా, ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి బర్డెన్ లాగా కాకుండా మనము ప్రాపర్ ట్రీట్మెంట్ చేయొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఎక్కువగా చూసినట్టయితే వెన్నుపూస సమస్యలు అనేటువంటి చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ముందో యంగ్ పిల్లలు కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం కానీ ఇట్లాంటి సయాటిగా ఇట్లాంటివి వస్తూ ఉంటున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వెన్నుపూసని ఎట్లా మెయింటైన్ చేయాలి?
0: వెన్నుపూస ఈ మధ్య రీసెంట్గా వచ్చిన కండిషన్స్ ఏంటంటే ఎక్సెసివ్ సిట్టింగ్ చలీ. ఇది ఏముందనంటే సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అన్నమాట. అంటే స్మోకింగ్ వల్ల ఎంతైతే డ్యామేజ్ ఉంటుందో ఎక్కువసేపు కూర్చొని ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అబ్నార్మల్ పొజిషన్లో కూర్చొని అండ్ స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వడం, అంటే ఫోన్ కానీ టీవీ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే అంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఏదున్నా సరే వీటి మీద డిపెండ్ కాకుండా ఉండే పరిస్థితి లేదు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనము పోస్చర్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ పొజిషన్లో అంటే కూర్చున్నప్పుడు ప్రాపర్ పొజిషన్లో కూర్చోవాలి, నడిచేటప్పుడు కూడా ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. వంగి నడవడం కానీ లేదంటే ఇట్లా కూలబడినట్టు ఉండడం కానీ అట్లాంటివి కాదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ సపోజ్ ఒక 1 అవర్ మనం వర్క్ చేసేది ఉంటే ఒక 40-45 మినిట్స్ అవుతూ చిన్న బ్రేక్ తీసుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకొని స్ట్రెచ్ అయ్యి కొంచెం వాటర్ తీసుకొని. సో ఇట్లా అంటే ఒకటే అబ్నార్మల్ పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో స్క్రీన్ టైం ఎక్కువ ఉండి ఇట్లా కంటిన్యూ వర్క్ చేయడం వల్ల ఏంటంటే వెన్నుపూస అనేది మజిల్స్ పట్టుకోవడం కానీ లేదంటే ఓవర్ టైము కెనాల్ అనేది నేరో అయిపోవడం కానీ ఇట్లా ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా మా శ్రోతలకి మీరు ఈ న్యూరో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, అట్లాగే తల గాయాలు తగిలినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దేని గోల్డెన్ అవర్ అంటారు, అట్లాగే వెన్నుపూసకు సంబంధించినటువంటి ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలి, వెన్నుపూసని ఎట్లా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మొదలైన అంశాలు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: మీరు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ కేశ మేఘరాజ్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45.

സിനി രഞ്ജനി. సిని రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం నేనున్నాను చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిస కావడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

శ్రోతలకు మరోగమనిక. రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 18 పేజెస్ సినిమా నుండి ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. మరి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462224506.

మరి ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట భక్త కన్నప్ప చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఆర్మూ నుండి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని

0: కూడా ఎన్యూమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: విరామానంతరం తిరిగి హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాట సిరివెన్నెల చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నస్రులాబాద్ మైలారం నుండి రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్. మరి వీరి కోరికపై ఈ పాట విందాం.

0: ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ జాన్గంపేట్ నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున మరియు వారి కుటుంబ సభ్యులు.
1: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలనొప్పి, మైగ్రెయిన్, బ్లడ్ క్లాట్ మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట కొండవీటి దొంగ చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొరిపలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాబాబాని మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోరికపై ఈ పాట విందాం.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంఠ ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట నీ నవ్వే చాలు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సీఎం రోడ్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీస్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, రవి, సునీత్, శోభ, శ్రీధర్ మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

మీరు విన్న ఆ పాట జానీ చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయరాగాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: निशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భ్రాంతులు, భ్రమలు, లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవడం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
4: తాతయ్య, ఇది ఏం మొక్క?
5: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
4: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
4: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత పాట ముత్యమంత ముద్దు చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ నుండి చెన్నూరు శ్రీధాకర్, సత్యం, రామకృష్ణ, కిషన్, నాగేష్, శివ, హనుమాన్. మరి వీరి కోరికపై ఈ పాట విందాం.

0: తప్పక వినండి, తరించండి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావడం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట హలో బ్రదర్ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మెట్పల్లి శివాజీనగర్ నుండి సంబారి హరీష్, రష్మిత, చైత్ర, శేఖర్, భూలక్ష్మి, చక్రి, రాజు, నర్సయ్య.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట నిన్ను కోరి చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి అరుణ, రాజేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు.

విన్న ఆ పాట అల్లుడు గారు వచ్చారు చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి శనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమ. మీరు విన్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 40 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందుకోవాలని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజూష గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వీరికి వాద్య సహకారం వైలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవెల జయభాస్కర్ గారు అందిస్తారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు.

0: రవీంద్ర శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస అవార్డును ప్రకటించింది. 2010 గాను ఆదిలాబాద్ జిల్లాకే ఒక కొత్త పేరును కొత్త శోభను తెచ్చినటువంటి గురూజీ రవీంద్ర శర్మ గారు వారి బాల్యం నుంచి ఏ విధంగా వారి ప్రస్థానం కొనసాగుతూ వస్తుందో మనందరికీ తెలియజేయబోతున్నారు. గురూజీ నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ముందుగా శ్రోతలందరి తరఫున మీకు అభినందనలు. కళా పురస్కారం అందుకున్నారు మీరు, కళారత్న పురస్కారం, హంస అవార్డు అందుకున్నారు, అంటే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గురూజీగా మిమ్మల్ని అందరినీ పిలుస్తుంటారు, అంటే మీ నాన్నగారు వీళ్ళందరూ కూడా ఎక్కడో కాంతిశీకులుగా శరణార్థులుగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చారు, ఎక్కడి నుంచో ఒకసారి మీ పరిచయాన్ని అలా తీసుకున్నారు.
1: మా వాళ్ళు పంజాబ్ వైపు నుంచి వచ్చిండ్రు. ఎప్పుడైతే పాకిస్తాన్ లొల్లిడ్ అయినాయి అప్పుడు ఆడికెళ్ళి వెళ్ళిండ్రు. వెళ్తే మా పెద్దయ్య పెద్ద నాన్న ఇలా నిజాం దగ్గర రైల్వే ఇంజనీర్ ఉండే ఆయన అప్పుడు డోర్నకల్లో ఉన్నాడు. ఈ కుటుంబం మొత్తం కేసు మావాడు ఒకడు నిజాం ఎస్టేట్లో ఉన్నాడని అందరు మెల్లగా మెల్లగా ఇన్ని నిజాం ఎస్టేట్లో ఈ డోర్నకల్ కాల అందరు జమ కూడిండ్రు. 1947 కూడిండ్రు. అప్పుడేమో ఆయన ఈ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇంజనీర్ ఆయననే ఉండే, ఆయననే చేపించిండు అప్పుడు నిజాం కాలంలో. ఎరువురం ఇంజనీర్ కూడా ఆయననే ఉండే. అయితే ఆయన అప్పుడు అన్నాడు, ఆదిలాబాద్ జిల్లా చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు, ముందు ఆసిఫాబాద్ జిల్లా ఉండే కదా, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ తెచ్చిండ్రు. అయితే అది ఆ ఊరు పెద్దగా అటు ఊరు ఉన్నది, వీళ్ళు అలా పోతే బతకగలుగుతారని మా నాన్న చెప్పిండు, మా అయ్య చెప్పే. మా అయ్య మరి మా అయ్య అన్న ఇద్దరు కలిసి, మా పెద్ద నాన్న ఇద్దరు కలిసి ఏ రోజైతే ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ మొదలైంది అదే రోజు క్యాంటీన్ పెట్టిండ్రు, హోటల్ పెట్టిండ్రు. ఆడికెళ్ళి ఈయనే బతుకుడు మొదలైంది. నేనైతే ఈయనే పుట్టినా. నేను పుట్టింది ఆదిలాబాద్లోనే. ఇలా బ్రాహ్మణ వాళ్ళ కట్టుకో కిరాయి ఉంటుంటే మీ ఆడనే పుట్టినాం. అప్పుడు ప్రతి పిల్లగాడు ఇంటికాడనే పుట్టేటోడు, ఎవరింటికాడ పుట్టలేడు, ఎవరింటికాడ బతుకుతలేడు, ఎవరింటికాడ తన ఇంటికాడ వస్తలేడు, ఊళ్ళ లగ్గం కూడా ఇంటికాడ అయితలేదు. మేము ఆయనే పుట్టినాం బ్రాహ్మణ ఆడ కట్టుకాడ పెద్ద చెరువు దగ్గర ఉండే. ఆ చెరువు కట్ట మీద మేము చాలా ఆడేటోళ్ళము. అప్పుడు చెరుకట్ట చాలా సఫాయికమైన ఉండేది, చాలా పెద్ద మనుషులు కూర్చుండి ఆడ పచ్చి సీగి తీసి ఆడుకునేటోళ్ళు, ముచ్చట్లు కొట్టుకునేటోళ్ళు. ఆడ వటవృక్షం ఉండే, దాని కింద గద్దెలు ఉండే, దాని మీద హైగా పెద్ద మనుషులు కూర్చుండి ఉంటుండ్రి. పిల్ల చిన్న చిన్న పోరగాళ్ళేమో ఈత గీత చేస్తూ ఉంటుండ్రి. ఆడికెళ్ళి చిన్నప్పుడే పక్కకు నక్కాషులు ఉంటుండ్రి, రకరకాల పని వరుసలు ఉంటుండే, ఎన్నో రకాల గానం మీద పోతుంటే నూనె తీసేందుకు. ఇవన్నీ చిన్నప్పుడు బాగానే చూసినాం మేము. బాగా అల్ల వల్ల 12 గానుగులు ఉండే,
0: 12
1: గానుగులు నూనె పట్టేందుకు పోతే మంచిగా దాని మీద కూర్చుండి తిరుగుతుంటే మళ్ళీగా కొంచెం అంతా అది నువ్వులు ఇంత ఆయన పెద్ద మనిషి చక్కెరు లేకపోతే బెల్లం కలిపి ఇచ్చేటోడు. ఇవన్నీ చాలా చిన్నప్పుడే చాలా చూసినాం మేము. ఇవన్నీ గురించి
0: చెప్పాలంటే మీ బాల్యం చాలా
1: మేము చాలా ఆడినాం. అప్పుడు కరెంట్ లేకుండే ఎన్నెళ్ళలో అయితే ధూమం ఆడేటోళ్ళం సగం రాత్రి దాకా. ఓ ఎటారంతా లొల్లే ఉంటుండే, పిల్లగాళ్ళంతా ఉరుకులాట డీప్ ఆడుతుంటే మీ మచ్చి మచ్చి కిట్నాపాని ఇవి రకరకాల ఆటలు ఉండే రాత్రికి ఆడేట ఆటలు. అందరు బాగా అంత లొల్లి లొల్లి ఉంటుండే కదా నేను. ఏ ఇంటికాడన్నా స్వచ్ఛ తాగుతుంటే ఆడని పెద్ద ఏం లేకుండే. కరెంట్ వచ్చిన తర్వాత రాత్రి గమ్మత్తు గంగలు గడిచిపోయినాయి. రాత్రి గమ్మత్ ఏమాత్రం లేకపోయా, చంద్రుడు కనబడవు, చుక్కలు కనబడవు, ఏమి కనబడాయి. ఇప్పుడైతే
0: కరెంట్తో
1: రకమైన లాభమే కానీ ఒక రకమైన నష్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కరెంట్ లేకపోయినప్పుడు ఒక పూట తిండి తినాలంటే 3 గంటలు ఇసురు పడుతుండే. పక్క ఊరుకు పోయి రావాలంటే చక్కెర గట్టురా గుర్రం తయారు చేయరా సగం దినం పోతుండే. ఏది చేసినా చాలా తీరంతోనే అవుతుండే. ఆయన సాధనాలు తేజీకే సాధన అయితే ఏం చేసినా చాలా తీరంతోనే. మిషన్ లేకుండా కానీ మనిషికి మిషన్ లెక్క పనిచేయబడుతుండే.
0: మనిషే మిషన్ లా చేసేవాడు,
1: మనిషిలే మిషన్ లెక్క తలాడుతుండే. ప్రతి దంచాలి చేయాలి, ఆ నూతి నీళ్లతోని పప్పు ఉడుకుదంటే అది తెచ్చుకోవాలి, పోయి ఊగాలి, వంట చేసి అది చేయాలంటే చాలా కష్టం ఉండే. కానీ గమ్మత్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు కరెంట్ ద్వారా చొప్పున ఈ బాబు పోయినాయి, గంటల పని నిమిషాలు కాబట్టి ఓ 3 గంటలు ఇసురెట్ పని వరుస 5 నిమిషాలు అయిపోతున్నాయి. పక్క ఊరుకు రావాలంటే 2 నిమిషాలు మాట్లాడుకుంటాడు ఫోన్లో. లెక్క చొప్పున కరెంట్ వచ్చిన తర్వాత సాధనాలు జోర్ కమాన్ అయిపోయినాయి. మిషన్ లెక్క మనిషి పనిచేసేటోడు ఆ పంతం తగ్గింది చాలా, ఎంతకన్నా పని లేదు. కానీ గమ్మత్ ఏమైందంటే ఆ కాలం ఊళ్ళు లగ్గం చేసుకున్న వారం చేసుకున్నారు, ఎవరైనా భోజనానికి పిలిస్తే గంటసేపు ముందు పోతుండ్రి, తిని గంటసేపు కూర్చుండి వస్తుండ్రి. నాటకాలు భాగవతాలు అవి అన్ని సాగటి. ఎవరైనా చచ్చిపోతే ఎటారంతా కూర్చుండేది పక్కకు పోయి, ఇవన్నీ కూడా సాగటి. అప్పుడు ఎవరైనా ఇంటికాడ వస్తే తినిపోకూడదు కామా, ఇంటికాడ వస్తే తినిపోవాలని బంకమా తిండి పెట్టేటోళ్ళు. కరెంట్ వచ్చిన తర్వాత అవస్థలన్నీ పోయినాయి. కానీ విచిత్రం ఏమైందంటే, ఎవరే పెట్టున్నది అంటే ఎవరు కూడా తనకు తను తింటందుకు కూడా టైం దిక్కులేదు. ఈ సాధనాలన్నీ జోరు సాధనాలు అయిపోయినాయి, ఈ సౌలభ్యం బాగా అయిపోయింది. కానీ లగ్గాలు 7 రోజులు లగ్గాలు 7 గంటలు అయిపోయాయి. ఎవరైనా చచ్చిపోతే మనిషి మోటార్ సైకిల్ మీద వచ్చి అడిగిపోతాడు, ఎప్పుడు ఎత్తారు ఎక్కడ పోతారని. అంటే అది చెప్తా అంటాడు, లేకపోతే ఇక నిలబడుతుంది కూడా ఆయనకి టైం లేదు. తన కుటుంబంతో కూసుండి, తన పిల్లగాళ్ళ భార్య పిల్లగాళ్ళతో కూసుండి తింటాను కూడా ఆయనకు టైం దిక్కులేకపోయాయి. అయితే టైం అంతా ఎటు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అన్ని చేతులారా చేసింది ఉండే, అప్పుడు మనిషి దగ్గర బాగా టైం ఉండే, ఒక సామాజిక బతుకు బతుకుతందుకు బాగా టైం ఉండే. ఇప్పుడు సామాజిక జీవితం ఒక ఆనందం అంతా గంగలు వచ్చిపోయాయి. ఆ మిషన్లతో పాటు ఓ మనిషి మిషన్ లెక్క పాడైపోయిండు. ఏమి చేతులారా చేసేది లేకపోయినా ఈయన దగ్గర ఏ మాత్రం టైం లేదు. ఇప్పుడు
0: ఏం చేస్తాడు సమయం,
1: ఈ టైం అంతా ఎటు వెళ్ళిపోయా, అదే విచారం చేస్తా ఉంటాం మేము. ఏం గలబడైంది, ఈ టైం అంతా ఎటు వెళ్ళిపోయా. ఎవరైనా భోజనానికి వస్తే పోయి అట్లా నిలబడి తిని పారిపోయి వచ్చేస్తాడు. అప్పుడు తింటందుకు వీలుస్తే గంటసేపు ముందు పోయి కూసుండి ముచ్చట్లు కొట్టి తిని మళ్ళీ తీరంతో తిని గంటసేపు కూసుండి వచ్చేటోళ్ళు. ఇప్పుడు టైం లేదు అందరికి, ఈ గడబడి అయిపోయాయి కొంచెం అంతా. అందుకని అప్పుడు అనిపిస్తుంది ఆ కాలమే న్యాయం అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు
0: అందమైన బాల్యం గడిపారు
1: అది. అయితే
0: చాలా ఉన్నాయి
1: అంతే. అప్పుడు మేము చాలా గమనికమైన బతికినాం. ఆ చిన్నప్పుడు కూడా చాలా పక్కకి చెరువు ఉండే, ఇంత మట్టి తెచ్చుకొని బొమ్మలు తెచ్చుకోలేము.
0: బొమ్మలు చేసే ప్రక్రియ చెప్పటి నుంచి ఉండదు.
1: బొమ్మలు చేసే ప్రక్రియ సుర్ నుంచే ఉన్నది. సుర్ నుంచి అంటే అప్పుడు ఇళ్ళు అన్ని పచ్చి ఇళ్ళు, ఈ ఆకిట్లలో వికిట్లలో రాళ్ళు రప్పలు ఉండేటి కావు. అలుకుపూతలు చేయవలసిండే. 3 గొట్టంగా 4 గొట్టంగా రాత్రికి లేచి అందరు అలుకుపూతలు చేసేటోళ్ళు. ఆ అలుకుపూత సప్పుడు చాలా గమ్మత్తుంటుండే. అలుకు వేసే టేలకు అయితే ఆ సప్పుడు గుర్తుండే, చాలా లయబద్ధంగా ఉంటుండే. అయితే దానికోసం పెండ కావాలి. పెండ లెంక తందుకు మేము పోతుంటే మంద అచ్చటి ఆలకు గుళ్ళలు పట్టుకుని పెండ కోసం పోవాలి. అప్పుడు ఈ అల్లబాదు రామచంద్రరెడ్డి సాబ్ ఇల్లు ఉన్నా కదా, దాని వెనుక ఒక చిన్న పుల్ ఉన్నది. ఆ పుల్ దగ్గర మంచి మట్టి దొరుకుతుండే. కుమ్మరోళ్ళు ఆడకెళ్ళి మట్టి పట్టుకుని పోయేటోళ్ళు కుండలు బిండల కోసం. అయితే ఆడకెళ్ళి మట్టి తీసుకొని ఆ పుల్ మీద కూర్చుండి చాలా సేపు దాకా బొమ్మలు చేయాలి. బొమ్మలు చేసి మంద రాగానే ఆ పుల్ కింద బొమ్మలు పెట్టేసి ఆ పెండ పడుకుని ఇంటికి వచ్చాడు. మా పెద్దయ్య ఇంటికాడ బొమ్మలు చేసి చేని చుట్టలు వాడు, జర ఖతరనాకుండే ఆయన బొమ్మలు చేసి చేని చుట్టలు వాడు, లేపి లేపి వారస్తుండే తంతుండే పట్టి. అయితే అలా చేయాలి బొమ్మలు. మళ్ళీ పెండ్ల తెచ్చిన తర్వాత కూడా పెండ్లతోని మేము చాలా సేపు దాకా ఆడుకుంటుంటే మంచి మంచి ఆకారాలు తయారు చేస్తుంటే మేము. అప్పుడు పెండ్లతోని పిల్లగాళ్ళు బాగా ఆడేటోళ్ళు. హోలీ కోసం అయితే రకరకాల పెండ్లతో చిన్న చిన్న పిడికలు చేసి పూలమాల లేక పెద్ద పెద్ద హారులు తయారు చేస్తుంటే అయితే హోలీ కాడ పెట్టేటి. అది చాలా డిజైన్ చేసేటోళ్ళం. ముందు జనం పెండతోని ఎన్నో రకాలు ఆడుకుంటోళ్ళు. ఎందుకంటే దీపావళి 2వ రోజు గోవర్ధనం చేస్తుంటే చాలా అందమైన గోవర్ధనం. ఆ గోవర్ధన చేసిన తర్వాత అదే పెండతోని అడిరాజా బడిరాజా చేస్తుంటే రకరకాల బొమ్మలు రకరకాల ఆకారాలు పెండతో చేసేటోళ్ళు. అప్పుడు ఈ అంతా ఏంటంటే ఒక రకంగా సృజనాత్మకతని పెంచే పద్ధతి. ఇవన్నీ క్రియేటివిటీ కు బడానా హై.
0: అంటే మన జీవన వ్యవస్థలో కలిసిపోయి ఉండేది ప్రత్యేకించి
1: ఎస్థెటిక్ అనేది జీవన విద్యా విధానంకు కలిసిపోయి ఉండేది. మనది మొత్తానికి మొత్తం ఎస్థెటిక్ పైకే ఉన్నది. మొట్టమొదట జడాయి, ఆ తర్వాత పడాయి. ముందు తన వాతావరణం చాలా అందంగా తయారు చేసుకోవాలి, తర్వాతనే చదువు. ఈ పద్ధతి ప్రతి దాంట్లో సౌందర్య దృష్టిని చాలా లెక్క చొప్పున ఖాయం చేసింది. మన చదువు మొత్తం సౌందర్య దృష్టిపైకి ఆధారపడి ఉండే. ఇప్పటి చదువుల్లో సౌందర్య దృష్టి పుట్టాలని ఒక్క సబ్జెక్టు కూడా లేదు. స్కూల్లో లేదు, కాలేజీలు లేవు, ఎక్కడ లేవు. అందుకని పిల్లగాళ్ళకు ఎస్థెటిక్ అనేది లేదు,
0: సౌందర్య దృష్టి అనేది లేదు.
1: అందుకని ఆయన ఎట్లయితే చేస్తున్నాడో ఆ లెక్క చొప్పున నేను చేస్తా అని ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకిది మంచిగా అనిపిస్తుందని నేను చేస్తున్నాను కాదు. ఎస్థెటిక్ లేకపోతే అది అయిపోతుంది. ఇంకోళ్ళని చూసి బతుకుడు మొదలు పెడతాడు. ఎస్థెటిక్ ఉంటే తన తాను అందంగా ఎట్లా బతకాలని ఇంటికి తెలిసి ఉంటుంది. ఆ లెక్క చొప్పున బతుకుతాడు. ఇప్పుడు ఎస్థెటిక్ లేకపోయినందుకు ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఒక్కన చెప్తాడు నీకు ఇటువంటి ఇల్లు కావాలి, ఎవరో చెప్తాడు నీకు ఇటువంటి రాళ్ళు రప్పలు వరుసుకో, ఎవరో చెప్తాడు ఇటువంటి రంగు ఊసుకో అని ఎవరో చెప్తారు. ఈయనకు మాత్రం తెలియదు నాకు ఎలాంటి ఇల్లు కావాలి, నాకేం రంగు ఉంటే బాగుంటుందని ఈయన గెలుచుకుంటాను. ఈయన ఒకటే మాట అంటారు, నా ఏతే ఇల్లు కడతావు ఇంకో ఇల్లు ఉండద్దు కట్ట.

0: అందరికంటే వేరే ఇల్లు ఉన్న ఆ ఇల్లు ఉండాలి అని ఒక్క మాట చెప్తాడు. అంటే ఎలాంటి ఇల్లు ఉండాలని వాళ్ళకి తెలియదు. ఆ కాలం వాళ్ళకు బరాబర్ ఉండేది. ఆ కాలం వాళ్ళకు ప్రతి మనిషికి నా ఇల్లు ఎటువంటి ఇల్లు ఉండాలి ఆ లెక్క తెలిసి ఉండేది. మా ఇంటికాడ ఏం పనులు నడుస్తాయి, దానికోసం ఎంత జాగా కావాలి, ఇద్దరు మంది కూర్చుంటారు, ఆ లెక్క చొప్పున వాళ్ళు ఇల్లు కట్టుకునేటోళ్ళు, ఆ లెక్క చొప్పున మొత్తం ఆకిలి ఉంచేటోళ్ళు. ఆ ఎస్టేట్ వాళ్ళకు ఉండే, ఇప్పుడు వాళ్ళకి లేదు. అది
1: గురుజీ బాల్యం మీద ఆనందంగా గడిచిపోయిన తర్వాత సరే చిన్నప్పటి నుంచి ఈ ఇసుక తీసుకురావడం, పెంట తీసుకొచ్చి బొమ్మలు చేయడం అలవాటు, అంటే ఎవరు చూసి నేర్చుకున్నారా బొమ్మలు నేర్చుకునే?
0: ఏంటంటే అది నాకు తెలియదు కానీ చేస్తూనే ఉన్నాం. రాతి విగ్రహాలు కూడా చాలా చెక్కినా నేను, రాతి విగ్రహాలు అవి ఇవి కూడా చాలా చెక్కినా. 10వ తరగతి అయిన తర్వాత నేను అన్నా మా ఇంటి వాళ్ళకు నాతో నేను చదువు కాదు, చేంజ్ చేసుకుంటాం, బొమ్మలు చేసుకుంటా, అంతేగాని చదువు కాదు ఇక ముంగట చదువు చదువు మనతో అయ్యేటి పని లేకుండే. 10వ తరగతి చాలా మెండుకమాన పాస్ అయినాం. అప్పుడు ఒక సంవత్సరం ఖాళీగానే ఉన్నా. మా ఇంటి పక్కకు మంగమఠం ఉండేతే దాంట్లో కూర్చుండి నేను రాతి విగ్రహాలు ఎక్కుతున్నా. అప్పుడు అవి అన్ని ఊళ్ళో సాధనాలు తయారు చేసుకున్నాం మేము, చాలా తక్కువ సాధనాలతో పనిచేస్తున్నాము. మా ఏముండే అంటే అప్పుడు భూములింగ్ అని కుమరాయన ఉండే పెద్ద మనిషి, ఆయన దగ్గర పోతుంటే అలా మట్టి పని నేర్చుకున్నా. ఇక్కడ తబలా పెట్టి దుకాణం ఉండే, బాలకిషన్ తబలా పెట్టి దుకాణము. ఆ తబలా పెట్టి దుకాణంలో కూసుండి కూడా ఆ సామాన్ ఉంటుండే కదా, ఆడ కూసుండి పనిచేస్తుండి సామాన్ ఉంటుండే. అయితే సంగీర రాయితోని బల్పాడు రోతోని ఆడ విగ్రహాలు చెక్కిన లక్ష్మణ్ అని ఒక పెద్ద మనిషి ఉండే అట్లా ఆయన దగ్గర కూడా కూసుండి పనిచేసినాం మేము. ఎల్లప్ప గోవిందు తాత ఇంటికాడ కూడా మేము కూసుండి పని ఆడ సామాన్ ఆడైతే ఒళ్ళే అయితే ఇల్లు ఉండే, ఆ ఇల్లే మా బడి, ఆడనే కూర్చుని పని చేసేటోళ్ళం. ఇక ఎందుకంటే ఇంటికాడ గిన్ని గనం వస్తువులు మనం చదివట్లేం, ఎవడు ఇవి దీనికోసం ఇష్టం కూడా పడేటోడు కాడు మా ఇంటికాడ, ఏంది అన్నట్టు ఉండే. కానీ ఆపలే మా పెద్దయ్యనే ఆపుతుండే, కానీ తత్మూళ్ళు ఎవరు ఆపలే. అప్పుడు ఆ మంగమఠంలో కూర్చుని విగ్రహం చెక్కుతా ఉంటే ఒక పిల్లగాడు వచ్చిండు, మంచి 20-25 వయసుడు వచ్చిండు. ఆయన చూసి విగ్రహం మా ఇంటి ముందరికి వెళ్ళి పోతా ఉంటుండే. ఆయన మా ఇంటి బయటప్పుడు నేను అప్పుడు వివేకానంద్ లోకమాన్య తిలక్ ఇలా పోర్ట్రేట్లు చేసిన పెద్ద పెద్ద అప్పటికే
1: 17 వయసు 28 వయసు
0: సత్ర 18 వయసు అనుకుని ఇక అవి చేసి పెట్టినా అయితే ఆయన రంగపొంగాలు చూస్తుండే. మా పెద్దయ్య కూసుండి బయట కూసుండేమో పేపర్ చేస్తుండే. ఒకరోజు నిలబడి ఈ విగ్రహాలు ఎవరు చేసిండ్రు అంటే ఈయన చేసిండ్రు అని నన్ను వేసిండు మా పిల్లగాడు చేస్తాడు. అప్పుడు ఆయన హైదరాబాద్ లో కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది, దాంట్లో చేరితే బాగుంటది అని కాలేజ్ అడ్రస్ పట్టేసి ఇచ్చిండు. మొత్తానికి మా తమ్ముడు హైదరాబాద్ లో చదువుతుండే, ఆయనకి ఇస్తే ఆయన కాలేజ్ పత తీసి ఫారంలు గేమ్లు నింపిండ్రు. ముకుందరావు టీచర్ ఉండే, మా తమ్ముడు ముకుందరావు టీచర్ ఇద్దరు కలిసి ఆ ఫారం గీరం నింపిండ్రు. నాకు ఇంటర్వ్యూ కోసం వేసిండ్రు.
1: మీకు తెలియదు అప్పటి వరకు?
0: నాకు తెలియదు. 10వ తరగతి అయిపోయింది, ఒక సంవత్సరం కూడా కలిసిపోయాయి అట్లనే. ఇక పోయినా ఇక ఇంటర్వ్యూ కోసం పోతే మాకు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం కూర్చున్నారు అందరూ పెద్ద పెద్ద కళాకారులు, ఉస్మాన్ అహ్మద్ సిద్దికి, గులాం అలీ సాబ్ ఉండే, జిలానీ సాబ్ ఉండే, ఈ సార్లు అందరూ కూర్చున్నారు. కూర్చుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు పిల్లగ అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఆడ లవదండి అడవి అట మనుషులు బరువత్త ఉంటారట అంటే నిన్న తరక్కి నాదాంక వచ్చాను, నేను ధోతి కట్టుకుని ఇంత పెద్ద పట్టణంలో వచ్చిన అప్పటికి ధోతి, నేను 6వ తరగతి నుంచి ధోతి కట్టేసిన.
1: ఎప్పుడు ప్యాంట్ వేయలేదు
0: ప్యాంట్ జీవితంలో? 6వ తరగతి నుంచి ధోతి కట్టుకుని ఉన్నా,
1: ధోతి కుర్తా
0: బస్. 6వ తరగతి నుంచి ధోతి కట్టిన, ఆ తర్వాత 10వ తరగతి కూడా ధోతి మీదనే ఇచ్చిన.
1: పిల్లలందరూ
0: నాకు చాలా మర్యాద ఇచ్చేటోళ్ళు. హైదరాబాద్ పోయినా ధోతి మీదనే పోయినా. ఇంటూ ఏమన్నా బొమ్మలు చేసినావా అంటే నేను జేబులోకి వెళ్ళి చిన్న చిన్న రాతి విగ్రహాలు అవన్నీ తీసి చూపెట్టినా. సరే నీకు అడ్మిషన్ ఇస్తామని అడ్మిషన్ ఇచ్చేసినారు. కానీ మా ఉస్మానాబాద్ సిద్దికి ఒక మాట అన్నాడు, చూడు పిల్లగా ఈ శిల్ప విద్య అయితే శిల్పకళ అయితే తీసుకున్నావు నువ్వు సబ్జెక్టు విషయం, దీనికి ఏ భవిష్యత్తు లేదు, ఇది చీకటి నూతి, దీంట్లో దుంకాలంటే ధైర్యం ఉండాలి, దుంకిన తర్వాత ఇంకోళ్ళకి దోషం ఇవ్వకూడదు అన్నాడు. కాలు చేతులు ఇరుగుతే ఆడు చేయబట్టి నేను పాడైనా అని అనకూడదు అనమాట. నీకు దమ్ము ఉంటే మూల సుత్తే చేయబెట్టు, లేకపోతే పెట్టకన్నాడు
1: స్పష్టంగా చెప్పేశాడు.
0: దీనికి ఏ భవిష్యత్తు లేదు, అది నీ బలం మీదనే, ఏం చేస్తున్నావు చేసుకుంటావు చేసుకోని నిన్న మేము ఇదే చేయగలుగుతాం.

0: అయ్యా. అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఆదిలాబాద్ వచ్చేసిన, ఆదిలాబాద్ వచ్చేసి పోగుద్ది కాలే, ఇంకా అంత పెద్ద పట్టణంలో ఏముంటాం, అలవాటు లేదు, ఎన్ని ఊర్లోనే బాగున్నది, ఏ విధంగా ఉంటే కళాకారులం గామా, అది ఏది నెత్తిలో. అప్పటికి నాకు నేను ఇక చాలా విచారంలో ఉన్నా. ఒక్కరోజు పెద్ద మనిషి దగ్గర పోయినా, భూమి తాత దగ్గర, కుమరాన్ దగ్గర పోతే నాకు మాట అన్నాడు, ఎందుకు గిట్లా ముఖం పెట్టుకుని కూర్చున్నావు, ఏం సంగతి అంటే నిన్న గిట్ట గిట్టనే హైదరాబాద్లో కాలేజీలో సీట్ వచ్చే అందరు పొమ్మంటున్నారు, కానీ నాకు పోబుద్ది లేదు, పోవాలని లేదు, ఇంటికి లేదు అన్నాడు. ఇంటికి లేదంటే నాకు తెలియదు, నాకు మంచిగా అనిపిస్తలేదు. అయితే ఆయన ఒక మాట అడిగింది, నేను ఒక మాట అడుగుతా జవాబు చెప్పు అడు, మీ ఇంటికాడ ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? ఎవరు చేయరు. చుట్టుపక్కల ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? నేను ఊళ్ళు చేయరు. ఇంటికాడ ఎవరు చేయరు, చుట్టుపక్కల ఊళ్ళు చేయరు, నువ్వు ఇంటికి చేస్తున్నావు అన్నాడు. నిన్న అది నాకు తెలియదు, నేను ఇంటికి చేస్తున్నావు, ఇంటికాడ అయితే చేయరు, చుట్టుపక్కల కూడా చేయరు, మరి నేను ఇంటికి చేస్తున్నా నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా కదా అన్నా నేను. ఇక ఆయన అన్నాడు, చుడుపిల్గా పరమాత్మ ప్రతి మనిషికి ఒక విద్య ఇస్తాడు, ఆ విద్యలో తరక్కీ చేసుకోవాలని 3 సార్లు దానికి ఒక టైం కూడా ఖాయం చేస్తాడు, ఒక మోకా దేతా హే, ఒక అవసరం కూడా ఉట్టిస్తాడు. తో ఉస్ మోకే కో సమాజ్ కర్కే తుమ్ అగర్ నికల్ పడితే హే తో తర్కీ కర్లేంగే, దాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోతే యా దానికన్నా పోతావు, లేకపోతే ఆ యాలను విడిచిపెట్టించినావు అనుకో, పరమాత్మ కూడా అంటాడు ఓ బేకు దానికి విద్య ఇచ్చినని తిరిగి గుంజుకుంటాడు, మళ్ళా మెల్లగ మళ్ళా మర్చిపోతాం అనమాట. అంతే ఆయన మాట విని ఆయన మొక్కి అదే రోజు రాత్రికి హైదరాబాద్
1: వెళ్ళిపోయా.
0: ఆయన మాటలు విని అదే రోజు రాత్రికి వెళ్ళిపోయినా హైదరాబాద్ ఒకరోజు అరవిందో మహర్షి అరవిందో పుస్తకం చేతిలో వస్తే ఆయన కూడా అదే మాట రాసిడు. ఇప్పుడు తనకు తాను గుర్తు చేసుకోవాలంటే ఏంటంటే నీ లోపలి ఏదైతే సహజమైన విద్య ఉన్నది దాన్ని చెయ్యి, అదే పరమాత్మ కార్యం. తనను తాను గుర్తు చేసుకుతున్నందుకు దీనికంటే పెద్ద సాధనం ఇంకేం లేదు. సహజమైన విద్యలు నీ లోపలి అయితే ఉన్నాయో దాన్ని పట్టుకుని తను ఆడుకో, పని చేసుకో, బతుకోవాలంటే. అయితే ఆయన చెప్పిన అంత పెద్ద మహర్షి చెప్పిన మాట ఈ కుమారాయన చెప్పిన మాట తేడా ఏముండదని అంత పెద్ద ఫిలాసఫీ చెప్పిండు. ఈయన మాట నేను ఆ రోజు వెళ్ళిపోయినా, మళ్ళా ఇక ఆడనే హైదరాబాద్ కాడనేగా చేసినాయిగా చాలా పని చేసేవాళ్ళము, మళ్ళీ గమ్మత్తుండే ఇక పోగానే కాలేజ్ పోగానే కూర్చుంటుండే ఈ సార్లు అందరూ గంట గంటన్నర దాకా మస్తు కథలు చెప్తుంటే, ఆ తర్వాత పని మొదలవుతుండే మంచిగా అందరు సార్లు కూర్చుండి వింటుండ్రి. పదాటికేమో మా ఉస్మాన్ సాబ్, మారుతన్ రావు, కుల్కర్ణి అని ఉండే వీళ్ళందరూ మాకోసం టిఫిన్ తెచ్చేటోళ్ళు, వాళ్ళు ఏం పడి కూర్చుండి తినాలి. ఇక వీళ్ళేమో చిక్కలపల్లి కాడ, కాలేజేమో మాస్టర్ ట్యాంక్ మీద, వాళ్ళు ఏం పడి తినాలి. ఇక మరి అట్టనే కాలం గడిపింది. కానీ ఒక్కరోజు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నిన్న చాలా పని
1: చేసేటోళ్ళు
0: బిఎఫ్ఏ, అయితే ఉస్మాన్ ఏమో సిద్దికి నా దగ్గర వచ్చి చెప్పిండు, శర్మ సాబ్ చాలా పని చేస్తావు, మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి పని ఉన్నది, అది కూడా గమ్మత్ అనిపిస్తుంది, కానీ నా యొక్క ఇచ్చ ఉన్నది, ఖ్వాయిష్ ఉన్నది అనమాట, అది నువ్వు పూర్తి చేయి. నేను చెప్పు సార్ అయితే మొత్తం చేస్తాం, పూర్తిగా చేస్తాం. ఏమున్నది అంటే ఖ్వాయిష్ ఆయన ఒక మాట అన్నాడు, ఒక్క గీత ఉంటే కూడా ఈ గీత శర్మ గీత అని మంది చెప్పాలి అన్నాడు.
1: ఆ మాట మీ ముద్ర ఉండాలి,
0: ఇది శర్మ గీత అని అనాలి. ఆ రోజు మేము విచారం చేసినాం, మేము ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏతే చదివినాము, ఏతే విన్నాము, ఏతే చూసినాము, మా కల్పన మొత్తం దాని లోపలనే తిరుగుతున్నది, దానికంటే బయట ఏం చేయలేకపోయినాం. మనిషి ఎంతగానమైతే చూస్తాడో, ఏతే వింటాడో, ఏతే చదువుతాడో, ఈయన కల్పన మొత్తం దాని లోపలనే తిరుగుతాయి. చాలా పెద్దది చేయాలి అంటే చాలా చూడాలి, చాలా వినాలి, చాలా చదువుకోవాలి, లేకపోతే అన్నిటితోని కళ్ళు మూసుకొని మనకు తోచింది చేయాలి. అంతే, ఇదే 2 లెక్కలు నాకు అనిపించే అప్పుడు. అయితే ఆ రోజు విచారం పుట్టే నేను ఏం చేస్తున్నా, ఇన్నది చదింది చూసిందే ఈ లోపలనే మా కల్పన అంతా తిరుగుతుంది కదా, పెద్ద క్రియేటివ్ వర్క్ చేసుకుంటున్నామని మేము ఎట్లా అనుకోవాలి, ఇదైతే మాత్రం పని కాదు. ఆ తర్వాత నా పని వర్షం మొత్తానికి మొత్తం బంద్ అయిపోయింది. నా సొంత పని ఉండాలంటే ఎట్లా ఉండాలి అని ఆ సంవత్సరం హైదరాబాద్ బాగా తిరిగిన అప్పుడు పాత పాత కోట్లు ఉండే డ్రాయింగ్లు చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఆరోగ్యం అంతా పాడైపోయింది. చాలా తిరిగినాయి కదా దినం రాత్రి, మీ నా పని ఉండాలంటే ఏం ఉండాలి. గట్లనే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చిన, ఇచ్చిన తర్వాత పాస్ అయినాయి కదా, మళ్ళీ ఆదిలాబాద్ వచ్చేసినా, కానీ అదే నెత్తిలో తిరుగుతూ ఉన్నాయి, ఏం
1: చేయాలి.
0: తో హైదరాబాద్ మళ్ళీ పోతే మా ఉస్మాన్ సాబ్ అన్నాడు, నువ్వు బరోడా వెళ్ళిపో ముంగారు సాగు కోసం, నేను పోను, ఎటో నీ తాత కూడా పోతాడు పో అని ఆయన చాలా ఇది చేస్తే సరేలే బరోడా పోదామని పోయి. అక్కడ నాకు 200 రూపాయలు నెలకు స్కాలర్షిప్ ఇచ్చి

0: ललित कला अकादमी,
1: ललित कला
0: पलवाड़
1: हैदराबाद, ललित कला
0: हैदराबाद ललित कला
1: అయితే ఆ వ్యవస్థ కూడా ఉస్మాన్ సాబ్ చేసిండు. పోయినా బరోడా పోతే అందరు అన్నారు సూడు పిల్లగా శర్మ నీకు అడ్మిషన్ దొరకదాడా, ఎందుకంటే చాలా ఆధునికమైన కాలేజు, ఆధునిక రకమైన పిల్లగాళ్ళు ఉంటారు దాంట్లో, పర్సనాలిటీ చూస్తారు, అన్ని చూస్తారు కాబట్టి నువ్వు దోతి మూతి కట్టుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అలా పోతే నీకు కూడా అడ్మిషన్ ఇస్తారని కొందరు అన్నారు. ఆయన నేను పోయినా ఉస్మాన్ సాబ్ చెప్తా ఉంటే ఎందుకు పోవద్దు. పోతే ఆ ఇంటర్వ్యూలో అందరికంటే ముందు నాకే పిలిచిండు. నేను పిస పిస కాలేజ్ చూస్తా ఉంటే నేను పోలేదు ఒకట, ఇంకొన్ని తెలుసుకున్నారు. అందరిది అయిన తర్వాత నాకు పిలిచి నాకు పిలిస్తే కుసుని పెట్టిండు సార్లు. మహేంద్ర పాండ్యా ఉండే, రజనీకాంత్ పంచాల్ ఉండే, భట్ సాబ్ ఉండే, కొందరు ఉండే. ఆడ ఇక మెల్లగా మెల్లగా మెల్లగా నా ఇంటర్వ్యూతో మాటలు ముచ్చట్లు మొదలైపోతే 2.5 గంటలు అయిపోయాయి. 2.5 గంటలు ఇంటర్వ్యూ సాగి నేను చెప్తా ఉన్నా వాళ్ళు వింటా ఉన్నారు. వాళ్ళందరూ మహేంద్ర పండే సార్ ఇక శర్మ నీకు మేము అడ్మిషన్ ఇస్తున్నాం, హాస్టల్ వ్యవస్థ కూడా మొత్తం చేసేస్తాం, ఇక నువ్వు వైడ్ లేదు, నిన్న పోయి సామాన్ తెచ్చుకుంటా అంటే ఏం సామాన్ తెచ్చుకుంటావు, సామాన్ ఇలా వండుకుందామన్నాడు. నువ్వు ఉండేగాను పోయి లేదు. అయితే ఇంటికి అలా వచ్చి సామాన్ ఏమనుకోండి
0: వాళ్ళు మిమ్మల్ని అంతగా మెచ్చుకోవడం కారణం ఏం చేసి మెప్పించారు వాళ్ళు.
1: ఇక నేనైతే చూసిన జనం దగ్గర ఈడ అవన్నీ మాటలు మాట్లాడిన జనం దగ్గర అయితే ఎన్నికలైతే టెక్నిక్లు చూసిన ఆ టెక్నిక్ ద్వారా వాళ్ళు ఏమేమి తయారు చేస్తారో దాని గురించి చాలా చెప్పిన. వాళ్ళు అన్నారు నీ గీతగానం తెలుసు నువ్వు ఉండవలసిందే అంటారు.
0: అప్పటికే మీరు గ్రామాలకు తిరగటం, గ్రామాల నుండి
1: అప్పుడే చాలా తిరిగినా ఇవన్నీ చూసినా అప్పుడు చాలా పెద్ద పెద్ద మనుషుల దగ్గర నుంచి చాలా చాలా టెక్నిక్లు నేర్చుకున్నా. ఉద్యోగుల దగ్గర నుంచి ఇత్తడి పోత, ఎల్లప్ప తాత దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి నక్కాష్ పని, మట్టి పని, రకరకాల పనులు అప్పటికి నేర్చుకుని ఉన్నా. ఇన్ని రకాల పనులు వస్తాయి గీతగానం నీకు తెలిసి ఉన్నది నువ్వు ఉండవలసింది అన్నారు. అడ్మిషన్ ఇచ్చేసినారు. అలా ఉన్నా పని చేసిన పని చేస్తే నాకు అప్పటికి నెత్తిలో తిరుగుతూ ఉన్నది నా సొంత పని. ఏమిటి మొట్టమొదటి ఏంటంటే కళా జన్ని అంటారు, కళా జన్ని కళా ఒక పరిభాష ఏంది, 64 కళలు అంటారు, అది అంటారు గిది అంటారు, ఓ అసలు ఎన్ని కళ అంటారు అని తిరుగుతా ఉన్నాయి నెట్లో. అలా పని చేయలేకపోతున్నా నా పరిస్థితి ఏందో మా మహేంద్ర పండే వాళ్ళు వీళ్ళు చాలా మంచిగా గ్రహించిండ్రే. ఓ రకంగా ఉన్నాడుగా నా భయంకరంగా ఇక తిరుగుతా ఉంటుంటే పెయ్యి అంతా గంగలు కలిసిపోయి నా బరువు 80 కిలో బరువు ఉండే 45 పైకి వచ్చేసాయి బక్కగా. కడుపులో చాలా అవస్థ అయిపోయింది అప్పుడు తిండి తగ్గకపోతుండే. అయితే చాలా సార్లు కొన్ని కొన్ని రోజుల దాకా మౌనం ఉంచుటోని ఎవరితో మాట్లాడుతుండే కాదు, కొన్ని కొన్ని నెలలు చాలా మౌనంగా తిరుగుతుండే. మా కాలేజ్ ముంగాటనే కమాఠీ బాగా అని ఒకటి ఉండే, దానికి వటవృక్షం ఉంది, దాని కింద కూసుంటుండి పోయి ముంగాట ఒక చెట్టు ఉండే, చెట్టుకు చూస్తా ఉంటుండే. ఆ చెట్టు రకరకాల మార్పులు పూత అయింది, కాత అయింది, మళ్ళీ అంతా రాలిపోయి ఒక్కొక్క ఆకు రాలిపోయింది. రాలిపోయిన తర్వాత దాంట్కెళ్ళి చిన్న చిన్న ఇగురు మొదలు పెట్టే, ఇగురు పుట్టే. అయితే నాకు అనిపించే కొత్తది ఉట్టియాలంటే మనది అంతా ఇడిచిపెట్టవలసిందే, ఇడిచిపెట్టాలి, ఇడిచిపెడితేనే కొత్తది ఉట్టియగలుగుతాం.
0: ధన్యవాదాలు గురూజీ. స్వతహాగా చిత్రకారులు, శిల్పకారులు, దాంతోపాటు ఒక సౌందర్య దృష్టి జీవితంలో ఎందుకో అవసరం అనేది ఒకసారి అది ఉండి మన వాళ్ళు ఎంత హాయిగా బతికారు గత తరం వాళ్ళు అనేది చెప్పారు. చాలా మందికి మీరు చెప్పిన మాటలు ఒక ఆలోచన రేకెత్తిస్తాయని చెప్పి అనుకుంటూ చాలా అంశాలు మా శ్రోతతో పంచుకున్నందుకు మరొకసారి మీ ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా రికార్డు చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

మీరు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 10:30:46 ఎగ్జాక్ట్ గా. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్ లో, ఈ 5 ఇయర్స్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ అందులో భాగంగా నెక్స్ట్ మనం వినబోయే పాట తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా జేమ్ సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆర్పి పట్నాయక్ అండ్ ఉష గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ స్టేడియం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:56 అండ్ 28 సెకండ్స్ మురారి నుంచి చిత్ర గారు పాడిన పాట మనం విన్నాం. మనీష్ శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. అండ్ ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 నుంచి 2005 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం కదా. అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ప్లే చేసుకునే లాస్ట్ సాంగ్ అనుకోవచ్చు అనమాట. కుమార్ సాను నిష్మా పాడిన పాట. అండ్ ఈ పాట ఈ మధ్య సోషల్ మీడియాలో బోల్డ్ అంత వైరల్ అయిందనమాట. అండ్ ఈ పాట చాలామంది కూడా ఇష్టం. ఆయుధం సినిమా నుంచి అద్దరిపోయే పాటతో ఈరోజు షోకి నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం రెడీగా ఉంటుంది మీకోసం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ఆయన ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చైర్పర్సన్ ఎంపీ పిపి చౌదరి తెలియజేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు రీటైల్ మెడికల్ షాప్స్ బంద్ పాటిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు రేపు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుట్పాత్లు, కాలిబాట్లపై ఉన్న అక్రమ ఆక్రమణలు తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ జరగవలసిన పీజీఈసెట్ పరీక్షను 1 జూన్ వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మే 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. రానున్న 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:02 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. తెలుగు సినిమా పాట సరికొత్తగా పురుడు పోసుకున్న రోజు.

సినీ వినీలాకాశం లో ధ్రువతార కనిపించిన రోజు ఇది. ఆయన పాటలు ఆ భగవంతుని పాదాల దగ్గర చేరే భక్తి కుసుమాలు.

ఆయన పాటలు సమాజానిపై సంధించే ప్రశ్నల బాణాలు. ఆయన పాటలు అనుబంధంతో పెనవేసుకుపోయే తుమ్మిద నాదాలు.

తెలుగు పాటల స్థాయిని పెంచి సగటు ప్రేక్షకుడికి తెలుగంటే తేనెలూరు మాట అని తెలిపి తన రచనలతో మనల్ని పెనవేసుకున్న ఆత్మీయ తీగ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతీ వేదికగా జరుపుకుందాం. ఆ రచనామృతాన్ని ఈరోజు మనసారా ఆస్వాదిద్దాం.

పాటంటే 10 సార్లు పాడాలనిపించేటట్టు ఉండాలి. పాటంటే బాణీలకు ఓణీలు కట్టినట్టు ఒద్దికగా ఉండాలి. పాటంటే కాయలతో నిండుగా ఉన్న చెట్టులా తెలుగుతనంతో ప్రతిబింబించాలి. పాటంటే పడుచుపిల్ల నవ్వులా, పాపడి బోసి నవ్వులా, అమ్మ చల్లని దీవెనలా ఉండాలి అని తెలుగు పాటను మృదువుగా, మధురంగా, మార్ధవంగా మనకందించిన గేయరచయిత పుట్టినరోజు పండుగ ఈరోజు. అంతగా తెలియని కొన్ని విశేషాలు, వారి సినీ గీతాల ప్రయాణంలో కొన్ని సంగతులతో ఆత్మీయంగా సీతారామశాస్త్రి గారిని గురించి మాట్లాడుకుందాం. గుర్తు చేసుకునే అవసరం మనెవ్వరికీ లేదు, మర్చిపోతే కదా. వారు తెలుగు పాట మాత్రమే కాదు, తమిళంలో విడుదలైన ఒక సినిమాకి డబ్బింగ్ పాటగా రాసిన ఒక మధురమైన గీతం మీ అందరికోసం.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission, information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 15 నిమిషాలు. సిరివెన్నెల పాట మన మనసులో మాట ఆత్మీయంగా ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాము. వివిధ భారతి వేడుకగా మరి మధ్యప్రదేశ్లోని శివ్నిలో పొద్దున్నే ఆ రోజు వెన్నెల కురిసింది. తెలుగు భాషకు సిరి పట్టబోతోందని ఆ ఎండాకాలమే చల్లని వెన్నెలగా మారిందేమో. అదే మే 20, 1955 చెంబోలు సీతారామశాస్త్రి గారు పుట్టినరోజు. వారి తాతగారు అప్పట్లో అక్కడ స్టేషన్ మాస్టర్. అంటే తెలుగు పాట మధ్యప్రదేశ్లో పురుడు పోసుకున్న రోజు ఇది. మేధావి, ఏకసంధాగ్రాహి ఇవి సీతారాం గారిని ముద్దుగా పెద్దలు ఇచ్చిన బిరుదులన్నమాట. ఆ మాటే నిజం చేస్తూ MBBS ఎంట్రన్స్లో రాష్ట్రంలో 21వ ర్యాంక్ సాధించారు. మంచి భవిష్యత్తు అని వెన్నుతట్టి తండ్రిగారు మెడికల్ కాలేజ్లో చేర్పిస్తే టీసీ తీసుకుని వచ్చేశారు మన కవికోవిదుడు. అదేంటి అని నివ్వెరపోయారంతా. మరి ఆయన మనసులో ఉన్న కోరికేంటో ఎవరికీ తెలియదుగా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని మరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించే బాధ్యత కాస్తైనా తీసుకుందామన్నది మన సీతారాం గారి వాదన. అందుకనే ఎంబీబీఎస్ కాలేజ్లో సీటు వచ్చినా కూడా టీసీ తీసుకుని వెనక్కి తిరిగొచ్చేశారు. పగలు ఉద్యోగం, సాయంత్రాలు కవిత్వం, రచనలతో రాగోల్లాసం. అలాంటి సమయంలో కె విశ్వనాథ్ గారు శంకరాభరణం విజయోత్సవాలలో పాల్గొనడానికి కాకినాడకు వస్తున్నారని తెలిసింది. హితులు స్నేహితులు అందరూ అన్నారట, నువ్వెంత బాగా రాస్తావు కదా విశ్వనాథ్ గారి గురించి ఆ రోజు ఒక కవిత రాయమంటే మరి మన కవికోవిదుడు ఏమన్నాడో తెలుసా, నేనెవ్వరినీ కాకాపడుతూ రాయలేను అని నిక్కచ్చితమైన వ్యక్తిత్వంతో గట్టిగా అనేశారట. అది సీతారాం గారంటే ఇంత పొగరు మంచిది కాదు అని హితవు చెప్తే తిరిగి చూడకుండా వచ్చేశారట సీతారామశాస్త్రి గారు. సరే దారిలో వారికి ఒక ఆలోచన వచ్చింది, వ్యక్తిని పొగడను పుని శంకరాభరణం సినిమా ఆ వ్యక్తి శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని, ఒక స్త్రీకి అమలినమైన సహాయం అందించిన ఆ వ్యక్తి జీవితాన్ని తెరపై ప్రేక్షకులు మెచ్చేటట్టు తీశాడే దానికి అభినందనలు అందిస్తాను అని గంగావతరణం భగీరథ ప్రయత్నాన్ని రాశాడు. ఒక్క 4 లైన్లు చెప్పన, నాగలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టినవాడు, లోకపావని మందాకిని రసవాహిని స్వాగతం, జీవన సుధ నీ స్వాగతం, ఇలా సాగిన ఆ గీతం ఎంతకీ మన వింటుంటే మన మనసు ఎంత హాయిగా ఉంది. మరి ఇంతకీ ఈ పాట విశ్వనాథ్ గారు విన్నారా? ఏమో తొలి 4 లైన్లు విన్న నాకైతే ఏదో లోకానికి వెళ్ళిపోయినట్టే ఉందే.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సీతారామ శాస్త్రి గారి గురించి. మరి ఆ రోజు విశ్వనాథ్ గారి కోసం రాసిన గంగావతరణం కవిత సమయం లేకపోవడం వల్ల సభలో ఆ పాట వినిపించలేకపోయారు శాస్త్రి గారు. అందరూ నిరుత్సాహపడ్డారు సీతారామ శాస్త్రి గారు తప్ప. ఇక్కడ ఒక గమ్మత్తు చెప్పన, వినాల్సిన వారు వినలేదు కానీ ఆల్ ఇండియా రేడియోలో, సభల్లో, సదస్సుల్లో, శివాలయాల్లో పాట ఎంతగా మారుమోగిపోయిందంటే 4 సంవత్సరాల తర్వాత జననీ జన్మభూమిశ్చ షూటింగ్ సమయంలో వినాల్సిన ఆ విశ్వనాథుడే విన్నాడు. కానీ తన కోసమే రాశారు అన్న విషయం మాత్రం అప్పటికి తెలియదట. ఆ పాట ఎంతగా విశ్వనాథ్ గారిని కదిలించిందంటే, జననీ జన్మభూమిష్ట చిత్రంలో ఆ పాట వేసుకోవడానికి స్వదస్తూరితో అంటే వారే స్వయంగా రాసి అనుమతి కోరుతూ సీతారాం గారికి ఉత్తరం రాసేంత అంతగా కదిలిపోయారు కె విశ్వనాథ్ గారు. అందుకే సినిమా టైటిల్స్ కనుక మీరు గమనిస్తే సిహెచ్ సీతారామ శాస్త్రి అని బ్రాకెట్లో భరణి అని చెప్పి అసలు పేరుతో పాటు కలం పేరు కూడా రెండు కలిపి వేశారు. మరి తొలి తెలుగు సినిమా కోసం పాట ఎప్పుడు రాశారో తెలుసా? సినిమా మొదలవ్వక ముందే నేను మీకు ఈ సిచ్యువేషన్ చెప్తున్న 2 సంవత్సరాలు

సంవత్సరాల క్రితమే పాట సిద్ధమైంది అన్న విషయం మీ అందరికీ తెలుసా? అంటే సినిమా పాట రాసే ఉద్దేశమే లేదా? లేదు, కేవలం రసానందం కోసం, తన కోసం తాను రాసుకున్నది ఆ పాట. ఆ పాట మన నోట పలికే రోజు ఎప్పుడొచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ లోపల చంద్రకళ గారు దీకొండ నుంచి ఒక చక్కటి కవిత రాసి పంపించారు, వీలునంత చదివేస్తాను. విలువైన భావనలు కూర్చావు, విలువలకు కట్టుబడినావు, అక్షర సిరివెన్నెల పంచావు, తెలుగు భాష సిరిని చాటావు. అద్భుతంగా ఉంది, చాలా ధన్యవాదాలు. నిజంగా మనందరం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనల్లో ఈరోజు తడిసిపోతున్నాము.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజునే వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాం ప్రత్యేక కార్యక్రమంగా. 1985 జనవరి విశ్వనాథ్ గారు తీరిక లేకుండా ఒక పక్కన స్వాతిముత్యం, మరో పక్కన ఒక కొత్త కథతో కుస్తీలు పడుతున్నారు. కొత్త కథ, కథానాయకుడు సంగీత కళాకారుడు చూపులేనివాడు, నాయిక మూగ చిత్రకారిణి, విశృంఖలంగా జీవితాన్ని గడుపుతున్న మరొక యువతి. కాని తెలియకుండా మట్టిలో మాణిక్యంలాంటి నాయకుడిని సంగీత గగనతలంలో స్వరభాస్కరుడిని చేస్తుంది. ఇటువంటి కథకు పాటలు అత్యంత లోతుగా, అందంగా, ఆర్ద్రంగా, అద్భుతంగా, కొత్తదనంతో కావాలి అంటే నిరంతరం తనతోటి ఉండే గేయరచేత కావాలి అని అనుకున్నారు విశ్వనాథ్ గారు. సీతారామ శాస్త్రి గారికి పిలుపు అందింది, మీరు రాసిన పాటలు రికార్డ్ చేసి తీసుకురండి అని. వెళ్లారు, కానీ అందించింది మాత్రం వేరెవరికో. ఎందుకంటే విశ్వనాథ్ గారికి అనుకోకుండా ఇంకొక పని కలిగి వెళ్లిపోయారు. ఇది రెండవసారి వారిని కలవకుండా సీతారామ శాస్త్రి తిరిగి వచ్చేశారు అనకాపల్లి. ఎంఏ ఇంగ్లీష్ ఫైనల్ పరీక్షలు, మళ్లీ ఫోన్ చేస్తే పరీక్షలని పక్కకి నెట్టి ఆత్మతృప్తిని వెతుక్కుంటూ బయలుదేరారట మన సీతారాముడు. పాట నచ్చకపోతే మా అజ్ఞానం అనుకోండి అన్న నిగర్వి విశ్వనాథ్ గారికి నమస్కరించి వారు చెప్పిన విశేషాలు అన్నీ అర్థం చేసుకుని మీరు స్వేచ్ఛగా రాయండి అంటే విహంగంలా ఆకాశంలో ఎగిరిన మనస్సుని పెన్నులోకి ప్రేరేపించి 15 రోజులు ప్రసవ వేదన పడ్డాక వచ్చిన పాటే ఈ పాట. సిరివెన్నెల సినిమా పేరే చివరి వరకు ఇంటి పేరుగా నిలిచిన ఆణిముత్యం, మేలిముత్యం, సీతారామ శాస్త్రీయం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం సీతారామ శాస్త్రి గారి రచనల్ని, వారు పడిన ఆవేదనని, ప్రసవ వేదనని ఒక్కొక్క పాట మనకు అందించడానికి. మరి సిరివెన్నెల సినిమా పాటలు ఎంత పేరు తెచ్చాయో అంతే బాధ్యతను కూడా నేర్పాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే. ముఖ్యంగా శివుడిని నిందాస్తుతి చేసే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, పండిత పామరులందరినీ రంజింపచేసింది. కాని ఆ రోజే శాస్త్రి గారు అనుకున్నారట, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అన్న వెక్కిరింపులా సినిమా పాటల్లో సాహిత్యమా అన్న భావనను నా రచన చెరిపేయాలి, నా పాట మన్నను పొందేలా ఉండాలి, నా పాటకు గౌరవం ఉండాలి అని చెప్పి ఎంత గట్టిగా అనుకున్నారంటే చివరి వరకు కూడా అదే సాగింది కదా. నేటికి కూడా వారి పాటంటే అదే గౌరవం మనందరికీ. మరి సిరివెన్నెల అంటే శోభాయకరమైన, లక్ష్మీప్రదమైన, మంగళకరమైన వెన్నెల అని అర్థం. సినిమాలో మీ పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని వేస్తాను, దాని తర్వాత మీ అదృష్టం. ఇది మీకు శుభప్రదం. ఈ మాటలన్నవి స్వయాన విశ్వనాథ్ గారు. మరి రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు మనందరికీ అందరికీ తెలుసు, ఇప్పటికీ చాలామంది రచయిత సిరివెన్నెల అంటేనే టక్కున గుర్తుపెట్టేస్తారు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక రచయిత కూడా సీతారామ శాస్త్రి గారే. మరి సిరివెన్నెల సినిమా తర్వాత వారు అనుకున్న మరొక మాట, అలంకారం అంటే తయారవ్వడం కాదు, తెలుగు వ్యాకరణంలో పాటకైనా పద్యానికైనా అందాన్ని చేకూర్చే ఆభరణాలు అని తన పాటలలో తెలుగుతనాన్ని, తెలుగు భాషని తిరిగి మనకు పరిచయం చేసిన సీతారామ శాస్త్రి గారికి తెలుగువారం మాత్రమే కాదు, తెలుగు భాష కూడా రుణపడి ఉండదు.

0: క్రిటికల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట కార్యక్రమంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కలం పడితే క్షణాలు గంటల్లా రోజుల్లా, అక్షర సేద్యం కాదు అక్షర యజ్ఞం చేసేవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఒక్క పాటకు ఏ రచయితైనా మహా అయితే ఒకరోజు రెండు మూడు రకాలుగా రాసిచ్చేవారేమో, అంటే రెండు మూడు వర్షన్స్ రాసిచ్చేవారేమో, కానీ సీతారామశాస్త్రి గారు మాత్రం ఒక్కొక్క పాటకు కనీసం 20 అత్యధికంగా 100 వర్షన్స్ రాసేవారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే, ప్రపంచమంతా పడుకున్నాకే లేచే అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు, చీకటిలో ప్రభవించే విప్లవకారుడు, పాటలు అనే తుపాకులు, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు, ప్రశ్నలు గుప్పిస్తాడు అన్నది అక్షర సత్యం. మీకింకొక విషయం తెలుసా? శివపూజకు చిగురించిన స్వర్ణకమలం చిత్రంలోని పాటకు అత్యధికంగా దాదాపు 20 రోజులు 18 గంటలు ప్రతిరోజు కూర్చుని కష్టపడి రాసేవారట. ఏ తల్లి కూడా ఇంత వేదన పడదేమో బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు. అందుకనే ప్రతి పాట ముత్యాల మూటే.

సీతారామశాస్త్రి గారు స్వయంగా పాడిన కళ్ళు చిత్రంలోని ఈ పాట మనందరి కోసం.

0: దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పుట్టినరోజుని పురస్కరించుకుని శృతిలయలు, స్వయం కృషి, స్వాతికిరణం, స్వర్ణకమలం వారి ప్రతిభకు మచ్చుతునకులు మాత్రమే. అదే కాలంలో అదే కలంతో నిన్నే పెళ్లాడతాలో ప్రేమ కురిపించి, గాయంలో ప్రశ్నించి, అటు తర్వాత రాసిన వేల పాటల్లో అంతరంగ ఆవిష్కరణ చేశారు సీతారామశాస్త్రిగారు. తెలుగు పాటకు పదార్చన చేసి ఆలోచనామృతమైన సాహిత్యాన్ని మనకందించారు. తెలుగు పాటకు వన్నెలు అద్ది అందమైన ప్రేమను, చిలిపి సంగతుల్ని శృంగారంతో అద్ది సిరాతో దిద్ది రాగోల్లసాన్ని కలిగించారు. అంతే నిజాయితీగా మంగళసూత్రం అంగడి సరక కొనగలవా చేజారాక అని ఓదారుస్తూనే ప్రశ్నించారు.
2: మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశా.
1: పాట 10 కాలాల పాటు పాడుకోవడమే కాదు, 10 తరాల పాటు ఆలోచింపచేసి స్పందన కలిగేటట్టు చేయగలిగిన రచయిత ఎవరు అంటే జవాబు కేవలం సీతారామశాస్త్రి గారే అని మన తెలుగువారం అందరం ముక్త కంఠంతో జవాబిస్తాము.

పూర్తి కథ వింటే కానీ పాటరాయని సిరివెన్నెల కలం. మీరు గ్రాంధికాలే రాస్తారన్న మాటను చెరిపేసి కాలేజ్ కుర్రాళ్ల క్యాంటీన్ కబుర్లతో పాట రాయండి, రాయగలరు అని నాకు తెలుసు అన్న రాంగోపాల్ వర్మకి బాటమీ పాఠం అందించిన ప్రజ్ఞకు మెచ్చాలా, లేక కళ్ళు సినిమాలోని సీకటోళ లోకంలో కొత్త పొద్దు పొడుపురా, అమావాస్య లోగిలిలో దీపావళి జాతర అంటూ చూపులేని వారి లోకంలో జరిగే కథ పాడి వినిపించినందుకు మురిసిపోదామా? ఇవి కాదు చిన్నపిల్లాడు గురువు ఆశీర్వచనం కోసం పాడే వినతిపత్రం. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ మనలో కూడా స్వాతికిరణాన్ని వెలిగించి మనసులు కరిగించిన సిరివెన్నెలకి పుట్టినరోజున వారి రచనాశైలిని రాసిన పాటల్లోని బహుకొన్ని వింటూ ఈ పుట్టినరోజు సిరివెన్నెల పాట మన మనసులో మాటగా చెప్పుకొని సంతోషపడదామా? ఇదే సరైన బహుమానమంటారా?

తెలుగుపాటను బిడ్డలా ప్రేమించి, తండ్రిలా దీవించి, ఆర్ద్రతతో స్పృశించి, తన పదాలతో పాటకు పదార్చన చేసిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు పద్మశ్రీ బిరుదుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది, గౌరవించింది. తెలుగు భాష అందిపుచ్చుకున్న గౌరవం సీతారామశాస్త్రీయం. తెలుగు భాషకు అందిన వైభవం సీతారామశాస్త్రి కలం. వేల వేల పద్మాలతో, పాటలనే కుసుమాలతో తెలుగు పాటను, తెలుగు భాషను అందంగా, రసజ్ఞంగా, వయ్యారంగా, చిలిపిగా, మూగగా, ప్రేమగా, వేల వేల వర్ణాలతో మనకందించిన మనవాడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. రాగాన్ని తన అనురాగంతో పలకరించి, భావాన్ని బాంధవ్యంతో బంధించి, మతిని మాధుర్యంతో తడిమి, ఆ భావనలో తాను తడిసిముద్దై మనల్ని ముగ్ధుల్ని చేసిన సీతారామశాస్త్రి పుట్టినరోజు వేడుక భావయుక్తంగా, రాగరంజితంగా, ఆత్మతృప్తినిస్తూ సాగిందని ఆశిస్తూ ఈ సీతారామశాస్త్రీయం వివిధ భారతి శ్రోతలందరికోసం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు నిన్నే అందరికీ ఘన్శ్యామ్ మౌర్య, మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఇంతకీ ఎవరి ఘన్శ్యామ్ మౌర్య, మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకునేంత గొప్ప పని ఏం చేశాడు? మీకు విషయం తెలుసా? ఈయన ఒక రోజు కూలి. కాయకష్టం చేసుకుంటే కానీ కడుపు నిండదు. మరి ఇందాక తాగే నీరు, స్వచ్ఛత అని ఏదో చెప్పానంటారా? ఒకసారి ఏం జరిగిందంటే, ఘన్శ్యామ్ గారి తల్లి దాహంతో అందుబాటులో ఉన్న నీళ్లు తాగి అస్వస్థురాలై చనిపోయారు. కారణం కలుషిత నీరు అని తెలిసి ఘన్శ్యామ్ మౌర్య గుండె ఆగినంత పనైంది. అయ్యో అని ఏడవని క్షణం లేదు. కానీ ఆ రోజే అనుకున్నాడట, మా అమ్మలాగా ఎవ్వరూ కలుషితమైన నీరు తాగి చనిపోకూడదు. కానీ ఒక రోజు కూలి, అంతగా సంపాదన కూడా లేదు. ఏం చేస్తాడు, ఏం చేసి ఉంటాడు? మాట్లాడుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో మనం యూపీ ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కి చెందిన ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వీరు ఒక రోజు కూలి. వీరి తల్లి స్వచ్ఛమైన నీరు దొరకక అంటే పొల్యూటెడ్ వాటర్ తాగి చనిపోయారు. మరి వీరనుకున్నారు, ఈ ఘన్శ్యామ్ గారు అనుకున్నారు, ఎవరికీ ఇలాంటి బాధ రాకూడదు అని చెప్పి తను పనిచేసే యజమాని దగ్గరికి వెళ్లి 500 రూపాయల అప్పు తీసుకుని ఒక పెద్ద కుండ కొన్నాడు. ఒక తోపుడు బండిని అద్దెకు తీసుకుని ప్రతిరోజు పరిశుభ్రమైన తాగునీరు ఆ కుండలో నింపి మీర్జాపూర్లో ఉన్న కూలీలకు అందచేయడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎప్పుడు తను ఉదయం పనికి వెళ్లకముందు అటు తర్వాత ఇంటికి వెళ్లే సమయంలోనూ చేసేవాడు. మెల్లిగా ఒక్క కుండ స్థానంలో మరొక కుండ అలా సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాడు. మరి దాని తర్వాత ఏం చేశాడు, ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: చైతన్య స్ఫూర్తిలో మనం ఒక రోజువారీ కూలి ఘనశ్యాం మాథుర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఘనశ్యాం మౌర్య గారు ఏం చేశారో తెలుసా? యూపీ మీర్జాపూర్లోని కూలీలందరికీ స్వచ్ఛమైన నీరు అందించడం మొదలుపెట్టారు. 52 సంవత్సరాల ఘనశ్యాం మౌర్య మీర్జాపూర్లో దాదాపు దూర ప్రాంతాలకు కూడా, అంటే రోజుకి 100 కిలోమీటర్లు తోపుడు బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. హాస్పిటల్స్, బస్టాప్లు, మార్కెట్లు, ఇలా అవసరం అనిపించిన ప్రతి చోట రోజుకి 1000 లీటర్లు తాగే నీరు, అవి కూడా స్వచ్ఛమైనవి అందిస్తున్నాడు. ఈయనని మట్కా మ్యాన్ ఆఫ్ మీర్జాపూర్ అని చెప్పి అందరూ అనడం మొదలుపెట్టారు. మట్కా అంటే కుండ అని మనందరికీ తెలుసు కదా. ఆ కుండలో చల్లటి తాగే నీరు, అది కూడా 45 డిగ్రీల ఎండలో వీరందరికీ అందిస్తున్నాడు. స్వలాభం ఏమీ లేదు, కేవలం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక తప్ప.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీర్జాపూర్లో దాదాపు 100 కిలోమీటర్లు తిరుగుతూ అవసరమున్న చోట కుండలలో స్వచ్ఛమైన నీరు అందిస్తున్న ఈయనని నడిచి చలివేంద్రం అందామా, లేకపోతే ఎండాకాలంలో నీరు అందిస్తున్న ప్రాణదాత అందామా? కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, చెప్పులు, టవల్స్ కూడా ఆ కుండల పక్కన మనందరికీ కనిపిస్తాయి. నాలాంటి వారు ఎందరో సోదర సోదరిమణులు దాహం తీరాక తింటారు. చెప్పులు ఎండలో తెగిపోతే అవసరానికి పనికి వస్తాయని నవ్వేస్తున్న ఈ మహర్షికి సమాజానికి తన వంతుగా చేస్తున్న సేవకు నమస్కారం అంటోంది వివిధ భారతి. పెద్ద జీతం లేదు, కానీ పెద్ద మనసు ఉన్న ఘన్శ్యామ్ మౌర్య చేస్తున్న పని నిజంగా అభినందనీయం. మనకున్న పరిధిలో మనందరం ఇంటి ముందర ఒక కుండ పెట్టి నీళ్లు అందిద్దామా? ఇప్పటికీ కనుక మీరు చేస్తుంటే మీ అందరికీ కూడా అభినందనలు. ఘన్శ్యామ్ మౌర్య కథ ఒక్కరినైనా కదిలించి వారికున్న ప్రాంతంలో ఇలాగే దాహం కనుక తీరిస్తే అంతకంటే కావలసిందేముంది చెప్పండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అధ్యకుడు సెర్గియో మత్తరెల్లాతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈ రోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమాపేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూ బాక్ తో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్షా 85,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. స్వాగతం సుస్వాగతం అంటోంది రేడియో సఖి అనుపమ. హలో, ఎండాకాలంలో ఫిట్నెస్ ఏంటండి, బేజారైపోతుంటే అని చెప్పి మనందరం అనుకోకుండా ప్రతిరోజు మా ఈ షో వింటూ స్పందిస్తున్న మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. మరి మీ ఫిట్నెస్ టిప్స్ కూడా మాతో పంచుకోవచ్చు. మా ఫోన్ నంబర్ మీకు తెలుసు కదా, 0402324 0852, 0402324 0852. ఇది మా నంబర్. ఒక మంచి పాట వినిద్దాం, దాని తర్వాత నాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ మీతో పంచుకుంటాను.

ఫిట్ కార్యక్రమానికి మళ్ళీ మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఎందుకంటే ఎండాకాలం అలసిపోయాము, ఇప్పుడు ఫిట్నెస్ టిప్స్ ఏంటి అని చెప్పి మీరు ఏ రోజు అనుకోకుండా ప్రతిరోజు హుషారుగా ఈ షోలో పాల్గొంటున్నందుకు మరోసారి థ్యాంక్స్. మరి మనం ప్రతిరోజు తినే భోజనమే కానీ మన ఆరోగ్యానికి మేలు చేసేవి తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది. ఎండ కాబట్టి కూల్ డ్రింక్స్ తాగేద్దామని చెప్పి అందరికీ అనిపిస్తుంది కదా, కానీ నో, వద్దు అని అంటాను. పోషకాలు మెండుగా ఉన్న కొబ్బరి నీళ్లకే నా ఓటు. ఎండ నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాదు, వెంటనే మనకు శక్తినిచ్చే అమృతం కొబ్బరి బొండం. మరి కొబ్బరి బొండం నీళ్లు తాగితే అంత తీయగా ఉండవు కదా. కూల్ డ్రింక్ అయితే హాయిగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ అందులో ఉన్న ఎన్నో అంటే షుగర్స్ అలాంటివన్నీ మనకి స్పైక్ అయ్యి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి, కానీ మేలు మాత్రం చేయవు.

ఫీట్ కార్యక్రమంలో మనం మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ పంపిస్తున్నారు. గోనె రవి వరంగల్ కరీమాబాద్ నుంచి ఏం పంపించారంటే, నాకు కాయకష్టం చేయడం ఇష్టం, నా పనిలోనే నాకు ఎక్సైజ్ ఉంది కాబట్టి అనారోగ్యం ధరికి రాకుండా ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలానే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పని చేస్తూ ప్రతిరోజు మనం శారీరకంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి, అవునా? ఈరోజు ఎండాకాలంలో మనం తినాల్సినవి తాగాల్సినవి మాట్లాడుకుందాం. చెరుకు రసం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, కానీ ఎలా, బరువు పెరిగిపోతాం కదా అని అంటారా? మోతాదులో తాగండి, ఐస్ వేసుకోకండి. ఎందుకు చల్లగా తాగాలంటే, మీరు ఇంతక కూల్ డ్రింక్స్ తాగద్దన్నారు, ఇప్పుడు ఐస్ కూడా వేసుకోవద్దంటే ఎలా అండి అంటారా? ఇంటికి తెచ్చుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. బయట దొరికే ఐస్ స్వచ్ఛమైన నీటితో చేసిందో లేదో అని మనందరికీ అపనమ్మకాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనకు కావలసినవి నచ్చినవి కూడా ఎండాకాలంలో తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన ఫిట్నెస్ని కూడా కాపాడుకోవచ్చు.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. వావ్, అలాంటిది కూడా ఒక రోజు ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో మనతో పాటు ప్రయాణిస్తున్న తేనెటీగలు, తేనె లేని జీవితం ఊహించుకోండి, ఫిట్నెస్కి అది ఎంత అవసరమో. సో వాటిని పరిరక్షించడానికి, అలాగే వాటికి అంటే మనము నేచర్లో వాటికి ఒక ప్లేస్ ఉంచడానికి ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఇక రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి ఏం పంపించారో తెలుసా? ఎండాకాలంలో ఫిట్నెస్ కోసం పొద్దున్నే అంటే సూర్యోదయం ముందరే లేచి యోగా చేసి హనీ లెమన్ వాటర్ తీసుకోవాలి. చూసారా, హనీ లేకుండా చాలా మందికి తెల్లవారదు. తెల్లవారగానే వేడి నీళ్ళలో చాలా మంది తేనె కలుపుకొని తాగుతారు. ఇది నిజానికి ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడుతుంది కూడా. అలాగే మధ్యాహ్నం భోజనంలో మజ్జిగ ఉండాలని రాశారు. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి నీళ్లు తాగాలి. చాలా మంచి మంచి సూచనలు చేశారు, చాలా థ్యాంక్ యూ. మరి తాటి ముంజలు మనం మర్చిపోతే ఎలా? ఎండాకాలంలో విరివిగా దొరుకుతాయి, జీరో ఫ్యాట్. ఎండాకాలంలో ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. అసలు ఈ తాటి ముంజలు తినడం వల్ల చలువను అందించి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ముంజలతో ఒక వెరైటీ చెప్పనా? చాలా క్విక్ రెసిపీ. మామిడిపళ్ళు రసాలుంటాయి కదా, రసం తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. అందులో పొట్టు తీసిన ముంజలు వేయండి. ఇవి మునిగేంతగా ఉండాలన్నమాట రసం. సో ఈ ముంజలు మునిగేంతగా మామిడిపండు రసం వేశాక ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఎప్పుడన్నా ట్రై చేయండి, చల్లగా అయ్యాక తిని చూడండి. కడుపు కూడా నిండుతుంది, అలాగే ఎంతో చలవ కూడా చేస్తుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి మామిడిపండు రసంలో, అలాగే తాటి ముంజల్లో కూడా. రెండు కలిపి తింటే బరువు సంగతి ఏంటి, వేయింగ్ మెషిన్ మనల్ని చూసి వెక్కిరించేస్తుంది అని చెప్పి అనుకోకండి. ఒక్కసారి మితంగా ఒక ముంజలు కొంచెం ఒక చిన్న బౌల్లో రసంలో ట్రై చేసి చూడండి. వెరైటీగా కూడా ఉంటుంది, బోలెడని పోషకాలు కూడా మీ సొంతం.

కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో టైం అయితే 1 గంట దాటి 3 నిమిషాలు. మరి మన శ్రోతలు చాలా చక్కగా స్పందిస్తున్నారు. ఈ తాటి ముంజలు మామిడి పండు రసం చాలా బాగుంది, నేను ఇప్పుడే వెళ్ళి సాయంత్రం ముంజలు కొనుక్కుంటాను అని చెప్పి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేశారు. అలాగే సయ్యద్ హైదర్బాయ్ అమీర్పేట నుంచి ఏం పంపించారంటే ఒక టిప్ పంపించారు, రాగి జావా ఆమ్చూరు పచ్చడి ఇది తప్పకుండా తీసుకోండి బాగుంటుందని. అలాగే రాము బల్కంపేట నుంచి పంపించారు, సమ్మర్లో సబ్జా రాగి జావా చాలా చల్లదనాన్ని ఇస్తుంది, ఇది కూడా ట్రై చేయొచ్చు, ఫిట్గా ఉండొచ్చు అని. అండ్ ఇంకొకటి మనందరికీ తెలిసిందే, నిమ్మరసం తేనెతో తాగినా మంచిదే, లేదా మామూలుగా తీసుకున్నా కూడా డీటాక్స్గా పనిచేస్తుంది. మరి దీంట్లో ఇంకొక వెరైటీ డీటాక్స్ వాటర్ చెప్పనా మీ అందరికీ. ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకుని దాంట్లో కొన్ని కీరా ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మకాయ చెక్కలు ఒక గిన్నెలో నీళ్లలో పోసేసి అది ఒక 1/2 గంట అయ్యాక వడకట్టి అంటే ఫిల్టర్ చేసి తాగండి. దీంతో డీటాక్స్ అవ్వడమే కాదు వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా కూడా మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. ట్రై చేయండి.

జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి ఒక టిప్ పంపించారు, ఏంటంటే వీలున్నంతగా కూజాలో నీళ్లు తాగండి, ఫ్రిడ్జ్ లో వాటర్ తాకకండి అని. మరి వీటన్నిటితో పాటు సమయానికి తినడం, తగినంత వ్యాయామం, కనీసం రోజుకి అరగంట చేస్తే కంటి నిండా నిద్ర, ఇలాంటివి ఆరోగ్యశ్రీ మీ అందరి సొంతమవుతుంది ఇలాంటివి కనుక మనం పాటిస్తే. ఇలాగే వేపుళ్ళకు అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ఉడకబెట్టిన కూరలు, ఆకుకూరలు తినండి. తగినంత నీళ్లు తాగండి. పచ్చి మామిడికాయ షర్బత్ చేసుకోండి. ఎలా చేస్తారో తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న విధానం చెప్పేస్తాను. ఒక పచ్చి మామిడికాయని కుక్కర్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేయండి. చల్లారాక గుజ్జుతో పంచదార, దీంట్లో కొన్ని సబ్జా గింజలు, నీళ్లు, ఒక చుక్క వెనిలా ఎసెన్స్ వేసుకుని షర్బత్ లాగా చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగండి. ఇన్ని రకాలు మన ఇంట్లోనే తయారు చేసుకుని తింటూ తాగుతూ ఫిట్గా ఉండే మార్గాలున్నాయి. కావాల్సిందల్లా ఆరోగ్యంగా ఉండాలి అన్న మన దృఢమైన ఆలోచన. మరి ట్రై చేసేద్దామా ఈ ఎండాకాలం?

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక 50% ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఈరోజు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి హైదరాబాద్ నగర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్టు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం సమర్పించిన 162 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనల డిపిఆర్ అందిన తర్వాత కేంద్రం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఖట్టర్ హామీ ఇచ్చినట్టు కిషన్ రెడ్డి వివరించారు. అమృత్ 2.0 పథకం కింద 3,975 కోట్ల రూపాయల వ్యయంతో మూసీ నది మురుగునీటి శుద్ది కోసం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసిందని, వీటి ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్ధవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణాన్ని సందర్శించి భద్రత పారిశుద్ధ్యంపై సూచనలు చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ది, సర్క్యులర్ ఎకానమీ చర్యలను వివరించారు. కోర్ అర్బన్, పెరీ అర్బన్, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ల సమతుల్య అభివృద్ది కోసం ప్రభుత్వం క్యూర్ ప్యూర్ రేర్ విధానాన్ని అనుసరిస్తోందని, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయని అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై సోమాజీగూడలోని ద పార్క్ హోటల్లో రాష్టస్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఈయు సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా ఈయు మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ ఈయుల మధ్య వలసలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చించనున్నారు. వరంగల్ నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అభివృద్ది కనిపిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు వరంగల్ నగరానికి వచ్చిన కంచి కామకోటి పీఠం జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రిలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి అభివృద్దిపై కమిటీతో సమీక్షలో పాల్గొంటున్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతల తొలగింపుకు
కులగణన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విజయవంతంగా ముగిసిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట ప్రభుత్వం అనుసరించిన ఈ శాస్త్రీయ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన తక్షణమే నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా రాపనపల్లి అంతర్రాష్ట చెక్పోస్ట్ వద్ద భారీగా నకిలీ వరి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల నకిలీ విత్తనాలను లారీలో తరలిస్తుండగా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 21,49,000 రూపాయలుంటుందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. రాష్టంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22-23 తేదీల్లో 1:3 చొప్పున అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్కు హాజరు కాలేని వారు ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చని బోర్డు తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జేహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ, వాట్సాప్, చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఆస్తిపన్ను, జనన మరణ ధృవీకరణల సవరణలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలను రాష్ట వ్యాప్తంగా పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2కి సెట్ బి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెడికల్ దుకాణాలు మూతబడ్డాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లోని ఫార్మసీలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ స్టోర్లను తమ సేవలు అందుబాటులో ఉంచాలని డీసీఏ డీజీ సూచించారు. అత్యవసర ఔషధాల కోసం 1800599969 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. తెలంగాణలో భానుడి ఉగ్ర రూపంతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చెరో 50% ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్ష సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా

0: అభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిజంగానే కదా, షో టైం అనగానే అందరిలో ఉత్సాహం, ఉల్లాసం, అలాగే ఒక యాంగ్జైటీ. నేను పంపించిన ప్రశ్నకి జవాబు రైట్ గా ఉందా లేదా, చదువుతారా లేదా, ఇలా ప్రతిరోజు మీ అందరూ పంపించే స్పందనలతో ఈ కార్యక్రమం అవుతుంది సూపర్ హిట్. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? 0402324085204230852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈ రోజు షో టైమ్ లో నేను అడగబోయే ప్రశ్న ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్, జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా, వారికి సంబంధించిన ఒక చిన్న ఈజీ క్వశ్చన్. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జూనియర్ ఎన్టీఆర్ నటించిన డబల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ పంపించండి.

షో టైమ్ లో తొలి ప్రశ్నగా నేను అడిగాను, జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన సినిమా పేరేంటి అని. నిజానికి ఇక్కడ రెండు సినిమాలున్నాయి. సో రెండు సినిమాలలో ఏ పేరు పంపించినా వాళ్ళందరూ సరైన జవాబులు పంపించినట్టే. అదుర్స్తో పాటు ఆంధ్రా వాళ్ళలో కూడా వారు డబుల్ యాక్షన్ చేశారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? మియాపూర్ నుంచి భాను, దేవరకొండ నుంచి గోపి, సుచిత్ర నుంచి సతీష్, సూర్యారం నుంచి బ్రూస్లీ, అంకుషాపుర నుంచి సుదర్శన్, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్ నుంచి రమణి, పార్వతీపూర్ నుంచి కృష్ణవేణి, ఓల్డ్ ఆల్వాల్ నుంచి అనురాధ, గజ్వేల్ నుంచి వెంకటేష్, అలాగే శివలత, హకీంపేట్ నుంచి ఇంకా భూదన్ పోచంపల్లి నుంచి భోగమార్కండేయ, అనిత, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. రాకేష్ ఫరీద్ నందిపేట్ నుంచి కూడా సరైన జవాబు పంపించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షోర్ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మీరు స్టూడియో క్లాక్ లో టైం అయితే పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 32 నిమిషాలు, 1:32. షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలో తెలుసా? మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి 0402324052, 0402324082. ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి? టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరు ఏంటి? మేల్ పర్సన్, ఓకే, ఒక టాలెస్ట్ మ్యాన్ మన ప్రపంచంలో ఒకరున్నారు, వారి పేరు తెలిస్తే జవాబు పంపించేయండి 0402324082. ఇది మా వాట్సాప్ నంబర్.

షో టైమ్ లో మరి నేను ఇందాక అడిగాను ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి, టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే జవాబేంటో తెలుసా, టర్కీకి చెందిన సుల్తాన్ కోజిన్. వీరు 8 feet 2.8 inches పొడవున్నారు, అంటే 8 feet పొడవున్నారు. అమ్మ బాబోయ్, అసలు 8 feet అంటే ఇమాజిన్ చేయలేం కదా. మరి చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించారు, ఎవరెవరో తెలుసా, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి అరుణ్, అలాగే హైదరాబాద్ నుంచి హర్షిణి, నవీపేట నుంచి మనీషా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీపీరావు, వీక్లీ బజార్ నుంచి మురహరి, కిస్మత్పూర్ నుంచి సునీత, సుమన్, శిరీష, పెడన నుంచి అప్పలరాజు, వైట్ఫీల్ నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, బెంగళూరు నుంచి వీరు పంపించారు, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ నుంచి అరుణ, రాజేందర్, అలాగే మా పేర్లు కూడా చదవండి ప్లీజ్ అని చెప్పి భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కూడా పంపించారు, వీరు కూడా సరైన జవాబే పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక రేడియో సెట్స్ కొత్తగా ఆన్ చేసుకుంటే వివిధ భారతి కుటుంబానికి స్వాగతం చెప్పేస్తున్నాము. మరి షో టైంలో మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము. మీరు పాల్గొనాలంటే, జవాబులు పంపించాలంటే 0402324052 0402324052 ఇది మా వాట్సాప్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారు.

కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను ఇందాక అడిగాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చిందని. శ్రోతలందరూ సరైన జవాబులు పంపించారు. 2019లో వారికి పద్మశ్రీ పురస్కారము కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, వరంగల్ నుంచి బాలకృష్ణ, సూరారం నుంచి రాణి, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, మేడిపల్లి నుంచి శ్రీతేజ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, కుబేర్ నుంచి రంజిత్, మ్యాడంపల్లి నుంచి విష్ణు, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, శ్రీకాకుళం నుంచి భాస్కర్రావు, బోడుపల్లి నుంచి శ్రీవర్ణి, శ్రీసాఘ్వి పేర్లు బాగున్నాయి, నందిపేట నుంచి వెంకటేష్, వరంగల్ నుంచి రాంబాబు, చంద్రకళ, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అలాగే శ్రోతలందరూ చాలా మంది మెసేజెస్ పంపించారు, థ్యాంక్ యూ. మీరు ఈ రోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలన్నీ వినిపిస్తున్నారు, మాకెంతో నచ్చాయని. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలకు అవస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు సిచ్చసిలిలో మళ్లీ కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు కదా. సరే, ఒక విషయం చెప్పనా, ప్రతిరోజు మనలో చాలామంది రకరకాల రంగురంగుల పూలతో పూజలు చేస్తూ ఉంటాము. పూజ గదిలో అలంకరణ చూసి మనమే మురిసిపోతాం కూడా. మరి తెల్లారి తాజా పూలతో పూజ చేసే మనమే ఈ వాడిన పూలని తెల్లారితీసి పడేస్తాం. ఈ వాడిన పూలని ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటిది ఎప్పుడన్నా ఆలోచించారా? అదేంటి, వాడిపోయిన పూలతో ఏం చేస్తాము, పడేస్తాము? కాని ఇదే ప్రశ్న కాన్పూర్లో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు అడిగారు. ఈ పూలను బతికిద్దామన్నది వారి ప్రయత్నం. వాడిన పూలని బతికించడమా, అదెలా చెప్తాను కదా.

మరి ఇందాక నేను పరిచే వాక్యాల్లో అన్నాను కదా, పూజ చేసి వాడేసిన పూలని బతికించే ప్రయత్నం చేయడానికి ఇద్దరికి ఆలోచన వచ్చింది, కాన్పూర్కి చెందినవారు అని. ఇంతకీ ఎవరు వాళ్ళో తెలుసా? ఆకృతి, భవ్య, ఇద్దరమ్మాయిలు కాన్పూర్ వాసులే. ప్రతిరోజు కాన్పూర్లో రకరకాల దేవాలయాల్లో వాడి పడేసిన పూలు, కూరగాయల వ్యర్థాలతో నిండిపోతున్న సరస్సులను, నీటి చెలమలను, చెత్తబుట్టలను చూసి చలించిపోయారు ఈ ఇద్దరమ్మాయిలు. ఏం చేస్తే ఈ పూలను తిరిగి వాడచ్చు అన్న దాని మీద చాలా పుస్తకాలు చదివారు, సామాజిక మాధ్యమాల్లో కూడా వెతికారు. తమ సొంత ఆలోచనలు జోడించి సో మచ్ బెటర్, SEW అని అంటారు కదా చాలామంది, అది సో మచ్ బెటర్ ఇని ఒక ఫ్యాషన్ లేబుల్ని తీసుకొచ్చారు. ఇంతకీ ఏం కుట్టాలి? ఎండిపోయిన పూలను కుడుతున్నారా వీళ్ళు? ఏం చేసి ఉంటారు ఆలోచించండి.

0: its online applications from unmarried male and female candidates for short service commission, information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్ కి చెందిన ఆకృతి, భవ్య. వీరిద్దరూ వాడిపోయిన పూలని బతికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను కదా. ఏం చేశారో తెలుసా? గుళ్లల్లో ఇళ్లల్లో వాడే కిలోల కొద్ది పూలను బట్టలకు సహజమైన డై అంటే రంగులు అద్దడానికి వాడుతున్నారు. బంతి, గులాబీ, లావెండర్ పూలు, రకరకాల రంగులు చేతితో మెత్తటి రంగుల కలయిక చేసి బట్టలపైన అద్దకానికి వాడుతున్నారు. నమ్మసకేం కావటం లేదు కదా, కానీ చేసి చూపిస్తున్నారు ఈ కాన్పూర్ అమ్మాయిలు ఆకృతి, భవ్య. ఈ రంగులకు అనుగుణంగానే డిజైన్స్ వేసి ఆ రంగులు అద్ది అందమైన సరికొత్త బట్టలు మార్కెట్లో అమ్మేస్తున్నారు. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశ
1: శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్ కి చెందిన ఆకృతి భవ్యాలు. వీరిద్దరూ వాడిన పూల నుంచి రంగులు తీసి, సహజంగా వచ్చే రంగులు తీసి అద్దకానికి వాడుతున్నారని ఇందాక చెప్పాను కదా. ఇందులో అన్నిటికన్నా అందమైన విషయం ఏంటో తెలుసా? వ్యర్థం, వేస్ట్ ని పనికొచ్చే రోజువారీ బట్టల్లో డిజైన్స్ లా మార్చి ఆ పూలకు కొత్త జీవమిస్తున్న ఈ ఆలోచన అద్భుతమే కాదు, అందమైంది కూడా కదా. పూలతో తాజాగా ఉన్నప్పుడు అందరం ఏదో ప్రయత్నిస్తాం, కానీ వాటిని వాడి పడేశాక ఏం చేయొచ్చు? మహా అయితే కొంతమంది ఫ్రేమ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, మా పెళ్లి రోజు మేము వేసుకున్న దండలు అనో, లేదా మేము ఎంగేజ్మెంట్ రోజు వేసుకున్న దండల్ని మేము ఇలా ఫ్రేమ్ చేసుకున్నాము అని చెప్పి ఇలాంటివైతే విన్నాం. కానీ ఆ పూలలోంచి రంగుల్ని తీసి, అవి కూడా సహజ సిద్ధంగా ఉండేవి తీసి బట్టలకి మళ్ళీ తిరిగి అది వాడడం అనేది ఎంత మంచి ఆలోచన కదా.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: వృందావన మది అందరిది గోవిందుడు అందరి వాడేలే.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:49. మరి కాన్పూర్ లో ఒక సరికొత్త ప్రయోగం చేసిన ఆకృతి భవ్యాలు, వాడి పడేసిన పూల నుంచి, వ్యర్థాల నుంచి రంగులని తీసుకొస్తున్నారు. ఆ రంగుల్ని అద్దకంగా వాడుతున్నారు వస్త్రాలపైన. దీనికి తొలిసారిగా వారు చేసినప్పుడు ఎక్కువగా కాన్పూర్ వాసులు స్పందించలేదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ సో మచ్ బెటర్ లేబుల్ ని చాలా మంది ఆదరిస్తున్నారు. కెమికల్స్ లేని సహజ సిద్ధమైన రంగుల వాడకం, నీటి చెలమలు, సరస్సులు, ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలు లేకుండా అన్ని శుభ్రంగా ఉంటున్నాయి కాన్పూర్ నగరంలో. ఇదొక సరికొత్త ప్రయోగం. వ్యర్థాలను రకరకాలుగా మనందరం వాడడం చూశాము.

వ్యర్థాలతో కెమికల్స్ లేకుండా సహజ సిద్ధమైన రంగులు వాడేసి అవి డ్రెస్సుల మీద డిజైన్స్ గా కుట్టడం అనేది ఒక సరికొత్త ఆలోచన, అవునా? మరి మీలో కూడా ఎందరో నైపుణ్యమున్న కళాకారులున్నారు. ఈ దిశగా మీరు కూడా ప్రయత్నించండి. మనమున్న ఊళ్ళల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వీలైతే ఆ పూలను ఇలా రంగులుగా మారుద్దాం, లేకపోతే కనీసం కంపోస్ట్ గా మార్చేసి మొక్కలకు వేద్దాం ఎరువులుగా. ఏమంటారు?

0: यकीन का गुमान से हम लेने
1: क्या बात?
0: लगे हैं काम, यकीन का

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలకు వస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం.

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ముందుగా వినండి జగతేక వీరుని కథ. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, హర్షవర్ధన్, అశోక్, సమతా వైష్ణవి వీరందరూ కోరిన పాట శివశంకరి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ గురువారం, అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్రియాటిక్ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. ప్రకటన విన్నారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి ముత్యాల పల్లకి చిత్రానికి వ్రాసిన వారు కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని తదితరులు.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ గురువారం, అంటే రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మరో పాట మావి చిగురు చిత్రం నుంచి. కోరినవారు రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, సత్యనారాయణ, చరణ్ తేజ, పల్లవి, జయంతి, ప్రియదర్శిని, కృష్ణవేణి, లహరిక మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు రాస్తున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి సికింద్రాపూర్ అనే గ్రామం నుంచి జక్రాన్పల్లి మండలం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి అభిరుచి కార్యక్రమంలో భాగంగా సుస్వాగతం చిత్రం నుంచి ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి గీతం. కోరుతున్న వారు వారు ఎక్కడి నుంచి అనేది రాయలేదు. సౌజన్య, శ్రీరామ్, మంజుల, నిర్మల్, జిల్లా, గ్రామం పేరు రాయలేదండి. వినండి.

0: తప్పక వినండి, తరించండి.
1: ఇప్పుడు వినండి విశ్వనాథ నాయకుడు చిత్రం నుంచి మరువనంటోంది మనసు. కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, మాన్విత్, ఆనంద్ తదితరులు కోరారు. గ్రామం పేరు చిన్న తిరుపతి. వినండి మీకు ఇష్టమైన పాట.

0: అభిరుచి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం లలిత సంగీత కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజ్ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462253344.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0.
8: తాతయ్య ఇది ఏం మొక్క?
9: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
8: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
9: ఎందుకు?
8: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
9: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
8: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
10: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
11: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
12: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: Choose your consumer love. It's the limited premium endowment plan. Just terms and conditions. Please read the sales brochure carefully before concluding a sale.
1: GRP Jewelers samarpistundi Gold Exchange Mela. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఇప్పుడు వినండి లలిత సంగీతం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావడం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. సినీ రంజన్లోని మరో పాట, గోపి గోపిక గోదావరి చిత్రం నుంచి చక్రి కౌసల్య ఆలపించిన చక్రి సంగీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. వినండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి, రాజా చిత్రం నుంచి చిత్ర పాడిన ఎస్ఏ రాజకుమార్ సంగీతానికి సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు.

ఈ పాటతో సినీ రంజన్ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో భారీ పెట్టుబడులతో పాటు మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం కోరారు. శాస్కీ పథకం కింద 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం, విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రిని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఇప్పటికే 4,208 కోట్ల రూపాయలు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈరోజు వరంగల్లో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.
1: రానున్న రోజుల్లో మహతల్ ప్రాంతం తెలంగాణ కోనసీమగా మారనుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో కొనసాగుతున్న మహతల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
3: 5,000 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ ఇవ్వడం ఒకటి కాకుండా పనులు కూడా శరవేగంగా నడుస్తూ వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి పనులకు ఒక దశ దిశ ఏర్పడుతుంది నమ్మకం విశ్వాసం నాకుంది. తాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని దశ దిశ మారుస్తుంది.
1: బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కమిట్మెంట్తో పనిచేయడం బీజేపీ కార్యకర్తలకే సాధ్యమన్నారు. తాను ఎలాంటి వాడినో కార్యకర్తలకు తెలుసన్నారు. ఈరోజు హైదరాబాద్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతోనే విచారణకు సహకరించాలన్న ఉద్దేశంతోనే తన కుమారుడిని తాను పోలీసులకు అప్పగించానన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రిమండలి సమావేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని, వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇచ్చినందున లబ్దిదారులు వారికి అవసరమైన సరుకులు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
4: ఈ కాలంలో లబ్ధిదారులకు రేషన్ ను ఇంటికి పంపించడం జరుగుతుంది. సో దీన్ని డ్రై రేషన్ అని పిలవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వారికి అవసరమైనటువంటి సరుకులు తీసుకొచ్చుకోవాలి. అలాగే ఎండాకాలంలో బయట తిరగకుండా, వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
1: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయనున్న కొత్త హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న వివరాలనే పరిగణలోనికి తీసుకోవాలని ప్రభుత్వ పింఛన్దారుల కార్యాచరణ సమితి చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ కోరారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నందున ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలనే అప్డేట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పెన్షనర్ల వయోభారం కారణంగా కొత్తగా వివరాలిచ్చేందుకు అధికారుల చుట్టూ తిరగడం ఇబ్బందని అన్నారు. జగిత్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించి తగిన భూములు కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం పంపిణీ బాధ్యతలను ఎన్పీడీసీఎల్ సర్కిల్గా అప్పగిస్తూ రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన తాత్కాలిక విలీనంపై వచ్చిన 1211 అభ్యంతరాలను పరిశీలించిన ఈఆర్సీ 42 పేజీల నివేదికతో ఈ వివరణ ఇచ్చింది. అయితే సెస్ పాలకవర్గం న్యాయస్థానంలో వేసిన కేసు ఇంకా కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పెదపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జనగామలో అమృత్ పథకంలో భాగంగా మురికి కాలువ పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. మన గుడి మన వ్యాపారం పేరిట కొండపై కొబ్బరికాయలు అమ్ముతూ ఆందోళన నిర్వహించారు. కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ గౌజాలం ఆధ్వర్యంలో పోలీసులు పలు బంగారు ఆభరణాల షోరూంలు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రమణారావు తెలియజేశారు. రైతులకు సంబంధించిన కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, పర్యాటక వారోత్సవాల వేడుకల్లో భాగంగా జాకారం గ్రామంలో నిర్వహించిన హెరిటేజ్ వాక్ను ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక యువజన వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు యువ నాయకత్వ సదస్సు నిర్వహించారు. పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపివ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
5: ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణ జార్జియా మెలోని ఇత్యనయా సహ వార్తాలాపం కృతవాన్. ఉభౌ దేశౌ ద్వైపాక్షిక సంబంధం విశేషతః సామరిక సహభాగిత్వేన ఉన్నతిం కర్తుం నిర్ణయం అకుర్వతాం. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఉక్తం యత్ ఉభౌ దేశౌ భయోత్పాదనం మానవతాయై గభీర ప్రతిరోధరూపేణ పశ్యతః. డిఆర్డిఓ ఇతి సంఘటనేన డ్రోన ప్రక్షేపితస్య మానవరహిత స్పష్టతా నిర్దేశిత ప్రక్షేపాస్త్రస్య పరీక్షణం సంపూరితం. రక్షామంత్రిణా ఏతద్వ్యూహాత్మకం సోపానత్వేన వర్ణితం. సర్వోచ్చన్యాయాలయేన కేంద్రస్య జాతిగణనాయాః నిర్ణయస్య విరోధే యాచికా అస్వీకృతం. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర ముంబై ఇండియన్స్ దళం కోల్కతా నైట్ రైడర్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణా జార్జియా మిలోని ఇత్యనయా సహ ప్రతినిధిస్తరీయా వార్తా కృతా. యస్యోద్దేశ్యం ప్రముఖక్షేత్రేషు భారత ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధాన్ ఇతోప్యధికం సుదృఢం కర్తుమాసీత్. వ్యాపారస్య నివేశస్య తంత్రజ్ఞానస్య రక్షాయాః స్వక్షోర్జాయాః సామరిక సహభాగిత్వస్య చ క్షేత్రేషు సహకారస్య సంవర్ధనం ఏవ అస్య సమ్మేళనస్య కేంద్రబిందుః ఆసీత్.
6: పిచ్లే లగ్భగ్ సాడే తీన్ వర్షో మే ముజే కై బార్ ప్రైమ్ మినిస్టర్ మెలోనీ సే మిల్నే కా అవసర్ మిలా హై. యే భారత్ ఔర్ ఇటలీ కే బీచ్ करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं.
5: ఉభౌ నేతారో పరస్పర హితస్య క్షేత్రీయస్య వైశ్వికస్య చ వికాసేషు అపి చర్చితవంతౌ. భారత ఇటలీ దేశయోః మధ్యే చర్చాం ప్రతిబింబితం యత్ వర్ధమానం సామరిక సహభాగిత్వం ఆర్థిక సహయోగస్య విస్తారాయ జనానాం సంబంధేషు చ మహత్వం ప్రదత్తం. ప్రతినిధిస్తరీయా వార్తాయాః అనంతరం ఉభౌ నేతారౌ సంయుక్తం వక్తవ్యం ప్రదత్తవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఘోషితం యత్ భారత్ ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధం విశేష సామరిక సహభాగిత్వేన వర్ధయితుం నిర్ణయః కృతః. శ్రీమోదీ అవదత్ యత్ ఉభౌ పక్షౌ సహకారం వర్ధయితుం విస్తృతం చర్చాం కృతవంతౌ. భారత్ ఇటలీ నవాన్వేషణ కేంద్రస్య స్థాపనార్థం చ కార్యం కుర్వంతౌ స్తః. సః అవదత్ యత్ భారత్ ఇటలీ రక్షా ఔద్యోగిక మార్గచిత్రం సైన్యోపకరణానాం సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ మార్గం ప్రశస్తం. ప్రధానమంత్రి అవదత్ యత్ ఉభౌ దేశౌ నౌవహన క్షేత్రేషు పత్తనానాం ఆధునికీకరణే రసద క్షేత్రే నీల అర్థవ్యవస్థాయాం చ మిలిత్వా కార్యం కరిష్యతః.
6: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
5: ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మిలోని ఇత్యేషా అవదత్ యత్ భారత ఇటలీ దేశయోః సంబంధ విశేష సామరిక సహభాగిత్వ రూపేణ వర్ధమాన అస్తి. అపి చ ద్వైపాక్షిక సంబంధాః అధునా స్వస్య పూర్ణక్షమతయా సాధయితుం సమర్థాః సంతి. గత కేషుచిత్ వర్షేషు భారత ఇటలీ దేశయోః మధ్య సంబంధాః అభూతపూర్వగత్యా విస్తారితాః సంతి. అధునా చ నిర్ణాయకం స్తరం అవాప్నోత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా తస్య ఇటలీ దేశీయా సమకక్షీయా జార్జియా మెలోనీ ఇత్యుభాభ్యాం లిఖితే సంయుక్త లేఖే ఉభయోః దేశయోః మధ్యే సంబంధః సౌహార్దపూర్ణ స్నేహాత్ విశేష సామరిక సహభాగిత్వేన వికసితః అస్తి. యస్యాధారః స్వాతంత్రస్య లోకతంత్రస్య భవిష్యస్య కృతే సంయుక్త దృష్ట్యాధారిత మూల్యేషు చ నిహితాస్తి. ఉభౌ నేతారౌ ప్రకాశితవంతః. నేతారౌ ఉక్తవంతః యత్ యదా వైశ్విక వ్యవస్థాయాం గహన పరివర్తనం ప్రచలతి తదా భారత ఇటలీ సహభాగిత్వం ఉచ్చతమ రాజనైతిక సంస్థాగత స్తరేషు నియమిత ఆదాన ప్రదాన ద్వారా దర్శితమస్తి. एकविंश्याम शताब्द्याम समृद्धेः सुरक्षां च राष्ट्राणां नूतनाशयस्य ऊर्जा परिवर्तनस्य प्रबन्धस्य सामरिक सार्वभौमत्वस्य सुदृढीकरणस्य च क्षमतायाः उपरि परस्पर समन्वयं प्रतिबिम्बयति इति उभौ उक्तवन्तौ। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। रक्षानुसंधान विकास संघटनेन DRDO इत्यनेन देशस्य रक्षाक्षेत्राय एकं महत्वपूर्णोपलक्ष्यं साधितम्। यस्मिन् मानवरहितं वायुयानेन प्रक्षेपितं सटीक निर्देशित V3 प्रक्षेपास्त्रस्य अंतिम विकास परीक्षणानां सफलतया संपादितम्। आंध्रप्रदेशे कुर्नूलस्य समीपे DRDO परीक्षण परिधि मध्ये परीक्षणं जातम्। रक्षामंत्री राजनाथ सिंह DRDO संस्थायाः अभिनंदनं कृत्वा रक्षाक्षेत्रे स्वावलंबनार्थं प्राप्तं व्यूहात्मकं सोपानमिति वर्णितम्। रक्षामंत्री राजनाथ सिंह अद्य सियोल नगरे दक्षिण कोरिया देशस्य रक्षा अधिग्रहण कार्यक्रम प्रशासनस्य मंत्रिणा ली योंगचुल इत्यनेन सह मिलितवान्। एकस्मिन् सामाजिकान्तर्जालीये सन्देशे श्री सिंहः अवदत् यत् उपवेशने उभौ पक्षौ संयुक्त विकासस्य, संयुक्त उत्पादस्य, संयुक्त निर्यातस्य च मार्गाणां निर्माणार्थं सहभागी प्रयासानां उपयोगाय सहमतिं प्रकटितवन्तौ। सः अग्रे अवदत् यत् द्वयोः देशयोः नवान्वेषण व्यवस्थायाः समन्वयार्थं महत्वाकांक्षी काइंड एक्स उपक्रमस्य संभावनायाः उद्घाटनस्य मार्गचित्रस्य विषये अपि विचारः अभवत्। सर्वोच्चन्यायालयेन अद्य आगामि जनगणनायां जातिगणनां कर्तुं केन्द्रस्य निर्णयस्य विरोधे याचिका अस्वीकृतम्। उक्तं च यत् अयं विषयः सर्वकारस्य नीतिक्षेत्रस्यान्तर्गतमायाति। मुख्य न्यायाधीशस्य सूर्यकांतस्य नेतृत्वे पीठेन उक्तं यत् सर्वकारेण तेषां कृते कल्याणकारी उपायान् कल्पयितुं अनुन्नत वर्गेण सम्बद्धानां जनानां संख्या अवश्यमेव ज्ञातव्या। न्यायपीठेन उक्तं यत् एतादृशं दत्तांश संग्रहणे किमपि अनुचितं नास्ति तथा च विषयेऽस्मिन् हस्तक्षेपं कर्तुं निराकृतम्। केन्द्रीय मार्ग परिवहन राजमार्ग मन्त्रिणा नितिन गडकरी वर्येण अद्य नवदिल्ल्यां मन्त्रालयस्य हिन्दी परामर्श समितेः सभायाः अध्यक्षा कृता। सामाजिकान्तर्जालीये पटले लिखिते लेखे श्री गडकरी वर्यः अवदत् यत् हिन्दी केवलं भाषा नास्ति, सा तु राष्ट्रस्य एकीकरणस्य प्रबल माध्यमरूपेण कार्यं करोति। केन्द्रीय मन्त्रिणा उक्तं यत् मन्त्रालयस्य अधिकतमं कार्यं हिन्दीभाषायाम् एव भवेत् इति सुनिश्चितं कर्तुं तस्य प्रयासः अस्ति। भारत ऋतुविभागेन अस्मिन् सप्ताहे उत्तर पश्चिम भारते तथा मध्य भारते तीव्रतर उष्ण तरंगस्य स्थितेः संभावना प्रकटिता अस्ति। IMD इत्यस्यानुसारं आगामिषु चतुर्षु दिनेषु दिल्ली, पंजाब, हरियाणा, चंडीगढ़, ओडिशा, छत्तीसगढ़, राजस्थान, तेलंगाना, उत्तराखंड इत्येतेषु प्रदेशेषु उष्णतरंगस्य स्थितिः भवितुमर्हति। अत्रांतरे असम, मेघालय, केरलम, माहे, उपहिमालयीय पश्चिम बंगाल, सिक्किम, तमिलनाडु, पुदुच्चेरी, करैकल, अंडमान निकोबार द्वीप समूहेषु च श्वः यावत् प्रचंड वृष्टेः अपेक्षा अस्ति। अन्ते क्रीडा वार्तायां, IPL क्रिकेट क्रीडायां कोलकाता नाइट राइडर्स दलं कोलकाता नगरस्य ईडन गार्डन्स इत्यत्र मुंबई इंडियंस दलं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं 7:30 भविष्यति। राजस्थान रॉयल्स दलेन गतरात्रौ जयपुरे लखनऊ सुपर जायंट्स इत्यमुं दलं 7 पराजितम् इति वार्ताः।

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: జిఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సుస్వరాల సినీ గీత మాలిక సినీ రంజని వింటారు. ముందుగా ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెంట్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు సినీ రంజని. ముందుగా వినండి ముద్దమందారం చిత్రం నుంచి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ గురువారం అంటే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో తలనొప్పి, మైగ్రేన్, బ్లడ్ క్లాట్ మొదలైన సమస్యలకు ప్రముఖ న్యూరోఫిజిషియన్ డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు, ఇప్పుడు వినండి సింధూర పువ్వు చిత్ర నుంచి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వ్యవసాయ సూచనలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

సిని రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వ్యవసాయ సూచనలు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు జొన్నతో రకరకాల ఉత్పత్తులు చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. వర్షాధారంగా పండించే మెట్ట పంటలలో జొన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తక్కువ వర్షపు నీటిని ఉపయోగించుకొని 3 లేదా 4 నెలల్లో కోతకు వస్తుంది. మన రాష్ట్రంలో జొన్న వానాకాలం, యాసంగి కాలంలోనూ, కొన్ని ప్రాంతాలలో ఖమ్మం చుట్టుపక్కల మాఘీ కాలంలో కూడా పండిస్తున్నారు. జొన్నను నీటి వసతి లేని మెట్ట భూములలో వర్షాధారపు పంటగా సాగు చేసి జొన్నలు దానితో పాటు విలువైన పశుగ్రాసం కూడా పొందొచ్చు. జొన్న పశుగ్రాసం పశువులకు చాలా అనువైనది. దీనిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. జొన్నను సాధారణంగా అన్నము, సంకటి, రొట్టెల రూపంలో ఆహారంగా తింటారు. జొన్న వివిధ ఆహార ఉత్పత్తుల గురించి ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. జొన్నతో కూడిన ఆహార పదార్థాల తయారీలో ముందుగా జొన్నని పాలిష్ యంత్రం ద్వారా పాలిష్ పట్టి పొట్టును తీసివేస్తే జొన్నలు ముత్యమలే నాణ్యంగా ఉంటాయి. జొన్నలో సహజంగా ఉండే చేదు రుచి కూడా పోతుంది. ఈ విధంగా పాలిష్ పట్టిన జొన్నలతో సాంప్రదాయక వంటలే కాకుండా మరికొన్ని కొత్త రకాల వంటలు, పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. జొన్న రవ్వతో ఉప్మా, కిచిడి, దోశ, ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి జొన్న ఆహారం చాలా అనువైనది. దీనికి ముఖ్య కారణం జొన్నలోని పిండి పదార్థములు, కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు వరి గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా జొన్నని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. జొన్నలో అనేక పోషక విలువలు కలిగి ఉండటం, గ్లూటిన్ లోపించడం, ఫినాల్ పదార్థాలు కలిగి ఉండటం, అంతేకాకుండా తక్కువ ధరలో లభ్యం కావడం వలన మార్కెట్లో జొన్నకు డిమాండ్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. వీటితో పాటుగా ఆధునిక పద్ధతులైన మాల్టింగ్, బ్లాంచింగ్, డ్రై హీటింగ్, ఆమ్లంతో చర్య మొదలైన వాటి వలన జొన్న యొక్క జీర్ణమయ్యే చర్య, నిల్వ సామర్థ్యం పెరగడం వలన జొన్న వాడకం ఆధునిక కాలంలో గణనీయంగా పెరిగింది. జొన్నని మెత్తని పిండిలాగా తయారు చేసుకుని దాని నుండి కేకులు, బ్రెడ్, బిస్కెట్లు తయారు చేయొచ్చు.

నూటికి 100% జొన్న పిండిని ఉపయోగించి కేకుని తయారు చేయవచ్చు. జొన్నలో ఉండే సహజమైన తీపి వలన కేకు తయారీలో పంచదార వాడకం తగ్గి తద్వారా కేకు తక్కువ ఖర్చుతో తయారవుతుంది. అన్ని రకముల కేకులను జొన్న పిండితో తయారు చేయవచ్చు. మైదాతో చేసిన కేకు కన్నా జొన్న కేకు రుచిగా ఉండి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 60% జొన్న పిండితో 40% మైదా కలిపి బ్రెడ్ తయారు చేయవచ్చు. జొన్నలో గ్లూటిన్ అనే పదార్థం లోపించడం వలన పిండి జిగురుగా ఉండదు. జొన్నతో తయారైన బ్రెడ్ 2 రోజులు మాత్రమే మెత్తగా ఉండి తర్వాత ఎండి రస్కుల రుచి వస్తుంది. ఇందువల్ల రస్కుల తయారీకి జొన్న అనువైనది. 75% జొన్న పిండి 25% మైదాతో మిశ్రమంగా చేసి బిస్కెట్లు తయారు చేయొచ్చు. ఇవి దాదాపుగా 4 రోజులు నిల్వ ఉంటాయి. ఇంతేకాక జొన్నతో పేలాలు చేయవచ్చు. పేలాలు అటుకుల తయారీని నిరుద్యోగులు చేపట్టవచ్చు. జొన్నలో ఈ ఆహార పదార్థాలే కాకుండా జొన్న వర్మిశల్లి, జొన్న నూడిల్స్, జొన్న ఫ్లేక్స్ తయారు చేయవచ్చు. సోయాబీన్ను జొన్న ఉత్పత్తులతో కలిపి వాడటం వలన లెసిన్ యొక్క శాతం జొన్నలో పెరగడమే కాకుండా సూక్ష్మలోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఈ విధంగా జొన్నతో చేసి ఆహార పదార్థాలన్నింటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన అన్ని వయసుల వాళ్ళు వీటిని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండవచ్చు. జొన్న వివిధ పరిశ్రమల ఉత్పత్తులు ఈ విధంగా. జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలోనే కాక పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తున్నారు. జొన్నని ప్రధానంగా కోళ్ల దానా, పశువుల దానా, ఆల్కహాల్ తయారీ పరిశ్రమలలో ప్రధానంగా వాడుతున్నారు. మొక్కజొన్నలో ఉన్న పోషక విలువలతో సమానంగా పోషకాలు కలిగి ఉండి అంతేగాక తక్కువ ధరలో లభ్యం కావడం వల్ల కోళ్ల పరిశ్రమలో జొన్న వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది. వానకాలం జొన్నను చీడపీడలు ఆశించడం వల్ల గింజె నల్లగా మారుతుంది. కావున గింజె నాణ్యత తగ్గి మార్కెట్ ధర కూడా తగ్గుతుంది. దీని వలన రైతుకు ఆశించిన లాభాలు రావడం లేదు. కానీ ఇలా నల్లగా అయిన జొన్నను కూడా వినియోగించే పరిశ్రమలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే జొన్నలు ఏవైతే ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ మాంసకృతులు కలిగినవి ఆల్కహాల్ తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్న పరిశ్రమలు నల్లగా అయిన వానకాలం జొన్న నుండి ఆల్కహాల్ అనే ద్రవాన్ని తయారు చేస్తారు. ముడి పదార్థం నల్లగా అయినప్పటికీ పిండి పదార్థంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. అంతేగాక ఆల్కహాల్ నాణ్యత బాగా మారదు. ఈ ఆల్కహాల్కు మెలాసిస్ నుండి తయారు చేయబడిన ఆల్కహాల్ కన్నా ధర ఎక్కువ. ఈ ఆల్కహాల్ను మత్తు పానీయముల తయారీకి వినియోగిస్తారు. మందుల పరిశ్రమలో ఈ ఆల్కహాల్ను వాడుతున్నారు. ఈ విధంగా తక్కువ ధరతో ముడి పదార్థాన్ని ఉపయోగించి ఎక్కువ ధర కలిగిన ఆల్కహాల్ను తయారు చేసుకోవచ్చు. జొన్నను మందుల పరిశ్రమలో వాడే పదార్థాల తయారీకి ఉపయోగించవచ్చు. జొన్నలో 70% వరకు పిండి పదార్థం ఉంటుంది. జొన్న నుండి ఫ్రక్టోస్ సిరప్, గ్లూకోజ్ పౌడర్, సిట్రిక్ యాసిడ్ మరియు సార్బిట్రాల్ తయారు చేయవచ్చు. జొన్నను ముడి పదార్థంగా వాడటం వల్ల తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయవచ్చు. జొన్నను మాల్ట్గా తయారు చేసి తద్వారా ఆహార పానీయాలైన బోర్నవిటా, బూస్టుల తయారీలో వాడుతున్నారు. మైలోను ఆహార పానీయం పూర్తిగా జొన్న మాల్ట్తో తయారు చేయబడింది. బీరు పరిశ్రమలో భారతీయ మాల్ట్ మొక్కజొన్న, వరి నూకతో పాటు జొన్నని కూడా వాడవచ్చు. ఇక జొన్న ఇథనాల్ ఉత్పత్తి గురించి. చెరకే కాకుండా జొన్నతో కూడా బెల్లం, ఇథనాల్ సిరప్లను తయారు చేయొచ్చు. తీపి జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. జొన్నలో చెరకు జొన్న అను రకము గలదు. చెరుకు జొన్నలో చక్కెర శాతం 15-19 వరకు ఉంటుంది. చక్కెర శాతం 17% అధికముగా ఉన్న రకములను బెల్లం సిరప్ తయారీలో ఉపయోగిస్తారు. బెల్లం తయారీలో చెరుకు జొన్న గడల నుండి తీసిన రసాన్ని సున్నంతో కలిపి మరిగిస్తారు. దీని ఉత్పత్తికి అయ్యే ఖర్చు తక్కువ కావున ఇది చెరుకు బెల్లం కంటే తక్కువ ధరలో లభ్యమవుతుంది. సిరప్ తయారీకి చెరుకు గడల రసాన్ని సున్నం నీటితో మరిగించి బెల్లం గరిభవించటకు ముందుగా 105 సెల్సియస్ వద్ద మరిగిన రసాన్ని చల్లార్చి దానికి సోడియం బెంజోయేట్ ప్రిజర్వేటివ్లను కలిపి చల్లార్చాలి. 1 హెక్టార్కి సుమారుగా 2 టన్నుల సిరప్ లభిస్తుంది. రైతులు కుటీర పరిశ్రమగా తక్కువ ఖర్చుతో చెరుకు జొన్నని సాగు చేసి సిరప్ తయారు చేసి అధిక లాభాలు పొందొచ్చు. ఇథనాల్ ఉత్పత్తి చేయుటకు చెరుకు జొన్న చాలా అనువైన ముడి పదార్థం. 4.6 టన్నుల చెరుకు జొన్న గడల రసం 1 టన్ను మొలాసిస్కు సమానము. చక్కెర కర్మాగారాలకు అనుబంధంగా ఉన్న ఇథనాల్ డిస్టిలరీలలో చెరుకు జొన్న గడల నుండి ఇథనాల్ తయారు చేయడం వల్ల ఈ పంట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. చివరగా ప్రపంచ జనాభా అనుహరీతిలో పెరగడం, జనాభాకు సరిపడ ఆహార ఉత్పత్తులు తగ్గిపోవడం, ఇంకోవైపు భూగర్భ జలాల మట్టాలు
పడిపోవడంతో నీటిని తక్కువగా ఉపయోగించుకొని ప్రపంచ జనాభా ఆకలి తీర్చే ఆహార పంటలు

పండించడం, తక్కువ ఖర్చుతో ఆహార ఉత్పత్తులను తయారు చేయగల పంటల ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం. ఈ సమస్యలను కొంతవరకు ప్రత్యామ్నాయంగా జొన్నను చెప్పవచ్చు. కావున జొన్న పండించే విస్తీర్ణం పెంచి రైతులకు అధిక లాభాలు చేకూర్చాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: సమయం 7 గంటలు. ఈరోజు సాయంత్రం, రేపు ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు వింటారు. ముందుగా 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. చూడి పశువుల యాజమాన్యం, ఈనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారి అందించే వివరాలు వింటారు. 7:48 వికసిత్ భారత్, 8 గంటలకు అభిరుచి, 8:30 జానపద సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ఈ ప్రసారాలు సమాప్తమవుతాయి. ఇక రేపటి మా ప్రసారాలు. ముందుగా 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధలో ఎం బ్రహ్మానంద శాస్త్రి గారి లఘు ప్రసంగం వింటారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 7:15 ప్రభాత్ లహరి, 7:30 విశాల్ ఇందూర్ న్యూరో మానసిక వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. మరియు వేదాంశ్ స్త్రీల వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు, 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం, 10:30 తెలుగులో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఉంటాయి. 12:40 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు పునఃప్రసారం అవుతాయి, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 1:10

ఇరవై నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 జానపద గేయాలు, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రసార సమాప్తి ఉంటాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: भारत इटली लो తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి

కి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్బంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్టపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్బంగా ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ, గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్బంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్క్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివోల్లో ఇప్పటి వరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని
గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. ఇందులో చూడి పశువుల యాజమాన్యం ఈనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారి ప్రసంగం వింటారు.

0: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చూడి పశువుల యాజమాన్యం ఈనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 21 నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 84 నుండి 87% మరియు మధ్యాహ్నం 61 నుండి 64% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 2 నుండి 5 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు కదా. పాడి పరిశ్రమలో పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి పుట్టకముందే అంటే తల్లి పశువు చూలుగా ఉన్నప్పుడే ప్రారంభించాలి. అలాగే పశువు ఈనే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. ఈ అంశాల గురించి పూర్తి వివరాలను కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించే వివరాల ద్వారా తెలుసుకుందాం.
1: పాడి రైతులు తమ యొక్క ఆవులు లేదా గేదెలకు కృత్రిమ గర్భధారణ చేయించిన 90 రోజులకు చూడు నిర్ధారణ పరీక్ష పశు వైద్యుల సహాయంతో చేయించాలి. ఒకవేళ వాళ్ళ పశువులు చూలు కానట్లయితే దానికి గల కారణాలను తెలుసుకొని వాటికి చికిత్స చేయించాలి. ఒకవేళ వాళ్ళ యొక్క పశువులు చూలు దాల్చినట్లయితే గర్భం దాల్చినట్లయితే వాటికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర పశువుల కంటే చూడు పశువుల విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. సాధారణంగా గర్భం దాల్చిన ఆవు లేదా గేదెకు 3 రకాల శారీరక అవసరాలు ఉంటాయి. దాని యొక్క సాధారణ జీవక్రియలను నిర్వర్తించుకోవడానికి మరియు దాని శరీరంలో పెరుగుతున్న దూడకు అవసరమైన ఆహారము శక్తి సమకూర్చుకోవడానికి. ఒకవేళ ఆ పశువు పాలు ఇచ్చే పశువు అయినట్టయితే పాల దిగుబడికి ఇలా 3 రకాల శారీరక అవసరాలకు శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి పాడి పశువుల విషయంలో చూలు లేదా గర్భం దాల్చినట్లయితే ఆ యొక్క పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చూడి పశువులను ఇతర పశువుల నుండి వేరు చేసి ప్రత్యేకమైన వసతి కల్పించాలి. వాటి యొక్క యాజమాన్యం ఆరోగ్యం మరియు మేపులో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. చూడు కట్టిన 2 నుండి 3 నెలల సమయంలో పశువుల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. సాధారణంగా చూడు కట్టిన 5 నెలల నుండి పాలు తగ్గుతాయి. రోజుకు పావు కిలో చొప్పున మొలకెత్తిన ఉలువలు పెసర్లు చివరి 2 మాసాలు తినిపిస్తే వాటి యొక్క గర్భకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈనిన తర్వాత త్వరగా మాయ వేస్తాయి. చూడి పశువులను ఈనడానికి 2 నెలల ముందు నుండి క్రమక్రమంగా వట్టిపోనివ్వాలి. దీన్ని డ్రై పీరియడ్ అంటారు. దీనివల్ల పశువు ఈనిన తర్వాత పాల దిగుబడి అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. అలా అని చూడు పశువులను ఎక్కువ దూరం నడిపించకూడదు. ఇతర పశువులతో పోట్లాడని ఇవ్వకూడదు. వేరే పశువుల వెనుక పరిగెత్తనివ్వకూడదు. చూడు పశువుల దగ్గరలో ఆబోతులను ఎట్టి పరిస్థితుల్లో కట్టివేయరాదు. ఒకవేళ ఆబోతులు దగ్గరలో ఉన్నట్టయితే వాటిని దాటినట్లయితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. చూడు కట్టిన 3వ నెలలో మరియు 6వ నెలలో పశువైద్యుల సహాయంతో నత్తల నివారణ మందులను ఉపయోగించాలి. మొదటి 3 మాసాల వరకు సాధారణంగా ఇస్తున్న పశు దానా కంటే 1 కేజీ దానా అదనంగా ఇవ్వాలి. 3 నుండి 6 మాసాల వరకు సుమారు 1 కేజీ 500 గ్రాముల దానా అధికంగా ఇవ్వాలి. చివరి 3 మాసాల సమయంలో దాదాపు 2 కిలోల సమీకృత దానా అదనంగా ప్రతిరోజు ఇవ్వాలి. ప్రతిరోజు సుమారు 50 గ్రాముల మినరల్ మిక్చర్ పశువుకు అందించాలి. చూడి పశువుకు మేలైన పశుగ్రాసాన్ని ప్రతిరోజు అందించాలి. సాధారణంగా రైతు సోదరులు వారి యొక్క చూడి పశువులకు మిగతా పశువులకు ఇచ్చినట్టు కేవలం వాళ్ళ యొక్క పొలాల దగ్గర దొరుకుతున్న నాసిరకం పశుగ్రాసాలను ఇచ్చినట్టయితే చూడు పశువుకి వాటి నుంచి వచ్చే పోషకాలు సరిపోవు. కాబట్టి మేలైన పశుగ్రాసాలను పెంచి వాటిని పచ్చిమేత లాగా అందిస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే పశువు ఈనిన తర్వాత పాల దిగుబడి అధికంగా ఉంటుంది. పుట్టే దూడలు కూడా బలంగా ఆరోగ్యంగా పుడతాయి. చూడు పశువులను ఉంచే ప్రాంతము చదునుగా ఉండాలి. ఏటవాలుగా ఉండరాదు.

రైతు సోదరులు చూడు పశువులను వాళ్ళ యొక్క పొలాల దగ్గర ఏటవాలు ప్రాంతంలో కట్టేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత పశువుల యొక్క గర్భకోశము బయటికి వచ్చే అవకాశం, దానిని ప్రొలాప్స్ లేదా మెయ్య అంటారు, వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వారి యొక్క పశువులను చదునైన సమాంతరంగా ఉండే ప్రదేశాలలో కట్టి వేసుకోవాలి. చూడు పశువుల్లో ఆవులు సుమారు 9 నెలలు, గేదెలలో సుమారు 10 నెలలు గర్భావధి కాలం ఉంటుంది. ఆ తర్వాత పశువులు ఈనడానికి సిద్ధపడతాయి. పశువులు ఈనడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చూడి పశువులను పరిశుభ్రమైన ప్రత్యేకమైన షెడ్లో ఉంచాలి. సాధారణంగా కృత్రిమ గర్భధారణ చేయించిన లేదా ఆపోతు దాటించిన తేదీ ఆధారంగా అది ఈనే సమయాన్ని సుమారుగా ఊహించి ఈనడాని రోజు చేయాల్సిన పనుల కోసం వేచి ఉండాలి. ఒకవేళ రైతు సోదరులు వారికి పశువుల విషయంలో సరైన అవగాహన లేకపోయినట్లయితే కొత్తగా డైరీ ఫామ్లు పెట్టుకునే వాళ్ళు అనుభవం కలిగిన ఇతర వ్యక్తులను సహాయానికి సిద్ధంగా ఉంచుకోవాలి. పశువు ఈనడానికి వారం రోజుల ముందు నుండి చూడి పశువులను ఇతర పశువుల నుండి వేరు చేసి ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి. దున్నలు ఆబోతులు పొడవకుండా, ఇతర పశువులు పొట్లాడకుండా దాటకుండా జాగ్రత్త పడాలి. నిండు చూడి పశువులను బయటకు మందతో పంపరాదు. ఎత్తైన ప్రదేశాలకు నీటిలో బురదలో పోనివ్వకూడదు, పరిగెత్తనివ్వరాదు. చూడి పశువులకు దానా నీరు దగ్గరలో అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. కొన్ని పశువులలో ఈనడానికి 10 రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపులాగా కనిపిస్తుంది. ఇది పశువుల్లో వచ్చే సహజమైన మార్పు. రైతు సోదరులు దీనిని గమనించి ఆందోళన చెందరాదు. ఈనడానికి దాదాపు 15 రోజుల ముందు నుండి చూడి పశువులకు కాల్షియం ద్రావణాలను ఇవ్వరాదు. దాదాపు వారం రోజుల ముందు నుండి చూడి పశువుకు మేత తక్కువగా ఇవ్వాలి, లేకపోతే జీర్ణాశయము ఉబ్బిపోయి ఈనే ముందు సమస్యలు కలుగుతాయి. ఈనే ముందు కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఆ పశువు తోకను పైకి లేపడం, ఆందోళనగా ఉండడం, యోని పెదవులు ఉబ్బి ఉండడం, మాటి మాటికి పడుకోవడం, లేవడం, చెనుకట్ల నుండి తేనె రంగులో ఉండే స్రావాలు వెలువడడం మొదలైన లక్షణాలను గమనించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. పశువు దగ్గరే పరిశీలిస్తూ ఉండాలి. ఆ పరిసరాలలో కుక్కలు, కాకులు, గ్రద్దలు వంటి లేకుండా జాగ్రత్త పడాలి. ఈ పశువు వినడానికి ముందు ఒక 3 బకెట్ల గోరువెచ్చరి నీళ్లను

0: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం.
1: ఈవేళ ఆకృతులు దగ్గరలో ఉన్నట్టయితే, వాటిని దాటినట్లయితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. చూడు కట్టిన 3వ నెలలో మరియు 6వ నెలలో పశువైద్యుల సహాయంతో నట్టల నివారణ మందులను ఉపయోగించాలి. మొదటి 3 మాసాల వరకు సాధారణంగా ఇస్తున్న పశు దానా కంటే 1 కేజీ దానా అదనంగా ఇవ్వాలి. 3 నుండి 6 మాసాల వరకు సుమారు 1 కేజీ 500 గ్రాముల దానా అధికంగా ఇవ్వాలి. చివరి 3 మాసాల సమయంలో దాదాపు 2 కిలోల సమీకృత దానా అదనంగా ప్రతిరోజు ఇవ్వాలి. ప్రతిరోజు సుమారు 50 గ్రాముల మినరల్ మిక్చర్ పశువుకు అందించాలి. చూడు పశువుకు మేలైన పశుగ్రాసాన్ని ప్రతిరోజు అందించాలి. సాధారణంగా రైతు సోదరులు వారి యొక్క చూడు పశువులకు మిగతా పశువులకు ఇచ్చినట్టు కేవలం వాళ్ళ యొక్క పొలాల దగ్గర దొరుకుతున్న నాసిరకం పశు

0: గ్రాసాలను ఇచ్చినట్టయితే చూడు పశువుకి వాటి నుంచి వచ్చే పోషకాలు సరిపోవు. కాబట్టి మేలైన పశుగ్రాసాలను పెంచి వాటిని పచ్చిమేత లాగా అందిస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటే పశువు ఈనిన తర్వాత పాల దిగుబడి అధికంగా ఉంటుంది. పుట్టే దూడలు కూడా బలంగా ఆరోగ్యంగా పుడతాయి. చూడు పశువులను ఉంచే ప్రాంతము చదునుగా ఉండాలి, ఏటవాలుగా ఉండరాదు. రైతు సోదరులు చూడు పశువులను వాళ్ళ యొక్క పొలాల దగ్గర ఏటవాలు ప్రాంతంలో కట్టేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత పశువుల యొక్క గర్భకోశము బయటికి వచ్చే అవకాశం, దానిని ప్రొలాప్స్ లేదా మెయ్య అంటారు, వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వారి యొక్క పశువులను చదునైన సమాంతరంగా ఉండే ప్రదేశాలలో కట్టి వేసుకోవాలి. చూడు పశువుల్లో ఆవులు సుమారు 9 నెలలు, గేదెలలో సుమారు 10 నెలలు గర్భావధి కాలం ఉంటుంది. ఆ తర్వాత పశువులు ఈనడానికి సిద్ధపడతాయి. పశువులు ఈనడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చూడు పశువులను పరిశుభ్రమైన ప్రత్యేకమైన షెడ్లో ఉంచాలి. సాధారణంగా కృత్రిమ గర్భధారణ చేయించిన లేదా ఆపోతు దాటించిన తేదీ ఆధారంగా అది ఈనే సమయాన్ని సుమారుగా ఊహించి ఈనడాని రోజు చేయాల్సిన పనుల కోసం వేచి ఉండాలి. ఒకవేళ రైతు సోదరులు వారికి పశువుల విషయంలో సరైన అవగాహన లేకపోయినట్లయితే కొత్తగా డైరీ ఫామ్లు పెట్టుకునే వాళ్ళు అనుభవం కలిగిన ఇతర వ్యక్తులను సహాయానికి సిద్ధంగా ఉంచుకోవాలి. పశువు ఈనడానికి వారం రోజుల ముందు నుండి చూడు పశువులను ఇతర పశువుల నుండి వేరు చేసి ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి. దున్నలు ఆబోతులు పొడవకుండా, ఇతర పశువులు పొట్లాడకుండా దాటకుండా జాగ్రత్త పడాలి. నిండు చూడు పశువులను బయటకు మందతో పంపరాదు. ఎత్తైన ప్రదేశాలకు నీటిలో బురదలో పోనివ్వకూడదు, పరిగెత్తనివ్వరాదు. చూడు పశువులకు దానా నీరు దగ్గరలో అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. కొన్ని పశువులలో ఈనడానికి 10 రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపులాగా కనిపిస్తుంది. ఇది పశువుల్లో వచ్చే సహజమైన మార్పు. రైతు సోదరులు దీనిని గమనించి ఆందోళన చెందరాదు. ఈనడానికి దాదాపు 15 రోజుల ముందు నుండి చూడు పశువులకు కాల్షియం ద్రావణాలను ఇవ్వరాదు. దాదాపు వారం రోజుల ముందు నుండి చూడు పశువుకు మేత తక్కువగా ఇవ్వాలి, లేకపోతే జీర్ణాశయం ఉబ్బిపోయి ఈనే ముందు సమస్యలు కలుగుతాయి. ఈనే ముందు కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఆ పశువు తోకను పైకి లేపడం, ఆందోళనగా ఉండడం, యోని పెదవులు ఉబ్బి ఉండడం, మాటి మాటికి పడుకోవడం, లేవడం, చెనుకట్ల నుండి తేనె రంగులో ఉండే స్రావాలు వెలువడడం మొదలైన లక్షణాలను గమనించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి, పశువు దగ్గరే పరిశీలిస్తూ ఉండాలి. ఆ పరిసరాలలో కుక్కలు, కాకులు, గ్రద్దలు వంటి లేకుండా జాగ్రత్త పడాలి. ఈ పశువు ఇవ్వడానికి ముందు ఒక 3 బకెట్ల గోరువెచ్చరి నీళ్లను దగ్గరగా పెట్టుకోవాలి. 2 గంటల సమయం ముందు గోధుమలు లేదా జొన్నలు, సజ్జలు వంటివి ఉడకబెట్టి బెల్లం, సోడా, ఉప్పు కలిపి తినిపించాలి. ఈనే ప్రక్రియ మొదలైన 2 గంటలలో అది పూర్తి కావాలి. పశువు ఈనే సమయంలో దూడ యొక్క శరీర భాగాలు, ముందు కాళ్ళు, తల సాధారణంగా మొదటగా బయటకు వస్తాయి. అలా కాకుండా ఉన్నట్లయితే గమనించి పశు వైద్యులకు సమాచారాన్ని అందించాలి. పశువు ఈనడానికి అనువుగా శుభ్రమైన వరిగడ్డి లేదా పాత బట్టలతో మెత్తని పక్కలాగా సిద్ధం చేసి ఉంచుకోవాలి. పశువు ఈనే ప్రాంతంలో పదునైన వస్తువులు, బండరాళ్ళు అలాంటివి ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పశువుకి అవసరం అయినప్పుడు ఈనడంలో సహకరించాలి. పశువుకు మాయపడింది లేనిది గమనిస్తూ ఉండాలి. మాయపడిన తర్వాత పశువు దానిని తినకుండా వెంటనే తీసి దూరంగా పారేయాలి. ఒక కొత్త బ్లేడు లేదా కత్తెర, టింక్చర్ అయోడిన్, దూది, కొత్త దారం మొదలైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి. పశువు ఈనిన తర్వాత పశువు యొక్క జననాంగాన్ని శుభ్రం చేయాలి. పశువు నడుం భాగం పైన వేడి నీటిని పోయాలి. తల్లి పశువు దూడను నాకడానికి వీలు కల్పించాలి. ఈనే సమయంలో పశువు యొక్క జననాంగం దగ్గర గాయాలు ఏమైనా ఏర్పడితే వెంటనే వాటికి తగిన చికిత్స చేయించాలి. కర్పూరం కల్పనతో కచ్చపదవుల మీద ఆ పరిసరాలలో నడుం మీద మర్దన చేయాలి. దానివల్ల పశువుకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. పశువు ఈయడానికి ముందు ఒక కాల్షియం జెల్ ని తాగించాలి. అలాగే పశువు ఈనిన తర్వాత కూడా ఒక జెల్ కాల్షియం ని పశువుకు అందించాలి. ఈనిన పశువుకు త్రాగడానికి మళ్ళీ గోరువెచ్చని అంబలిని ఇవ్వాలి. పశువు ఈనిన తర్వాత సుమారు 10-15 రోజుల వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. మాయ పూర్తిగా పడింది లేనిది నిర్ధారించుకోవాలి. ఒకవేళ 8-12 గంటల లోపు మాయ పడిపోకనట్లయితే పశు వైద్యులకు సమాచారాన్ని అందించాలి. పశువు ఈనిన తర్వాత సుమారు 30-1 గంట లోపు జున్ను పాలను దూడకు త్రాగించాలి. ఆ సమయం తర్వాత దూడకు జున్ను పాలు ఇచ్చినట్లయితే వాటికి సరిగా అవి జీర్ణం కాక అందులో ఉండే రోగ నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ దూడకు అందక వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా జున్ను పాలను దూడలకు త్రాగించాలి. దూడకు దాని యొక్క శరీర బరువులో 10% జున్ను పాలను త్రాగించాలి. అనగా ఒకవేళ దూడ 30 కేజీల బరువు ఉన్నట్లయితే దాదాపు 3 లీటర్ల జున్ను పాలను విడుదల వారీగా త్రాగించాలి. పాడి పశువులకు వాటి యొక్క గర్భావధి కాలంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అనగా సరైన వసతి, వాటి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, ముఖ్యంగా పోషణ విషయంలో సాధారణంగా కాకుండా అదనపు పోషకాలను అందించినట్లయితే పశువు ఈనిన తర్వాత ఎలాంటి సమస్యలు రోగాలు రాకుండా కాపాడవచ్చు. అలా చేయకపోయినట్లయితే ప్రొలాప్స్ రావడం లేదా ఈనిన తర్వాత పాల జ్వరం, పలక జబ్బు మరియు ఇతర సమస్యలు వచ్చి పాడి పశువు చాలా తీవ్రమైన ఇబ్బందులను పడుతుంది, పాల దిగుబడి తగ్గిపోతుంది. వసతి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రత పాటించకపోయినట్లయితే పొదుగు వాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పశు పోషకులు వాళ్ళ యొక్క పాడి పశువులు చూడి కట్టినట్లయితే సరైన జాగ్రత్తలను వహించి వాటిని కాపాడుకోవాలి. తద్వారా మేలైన దూడను పొందవచ్చు, అధిక లాభాలను ఆర్జించవచ్చు.
1: ఇంతవరకు మీరు చూడి పశువుల యాజమాన్యం, ఈనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ సిహెచ్ సాయి చైతన్య గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విన్నాము.

0: ఆరేటి వాగులోన గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్రపిల్ల ఎరువు చేసి
1: ఎర్రపిల్ల ఎరువు చేసి ఎర్రపిల్ల ఎరను చేసి
0: చెల్లపిల్ల పడ్డదంటే అదిమి పట్టి సంచిలేసి
1: అదిమి పట్టి సంచిలేసి అదిమి పట్టి సంచిలేసి
0: ఆవరి మడుగులోన ఆఖరి గాలమేస్తే
1: ఆఖరి గాలమేస్తే ఆఖరి గాలమేసి
0: పరకపిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా

0: జానపద గేయమిన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు పాల ఉత్పత్తుల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి గురించి కొన్ని వివరాలు వింటారు.
1: గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువుల పెంపకం పాల ఉత్పత్తి ద్వారా కుటుంబానికి కొంత ఆదాయం చేకూర్చుకోవటం పల్లెవాసులకు అనాదిగా ఉన్నటువంటి అలవాటు. స్త్రీలు పిల్లల పెంపకంలో ఎంత శ్రద్ద చూపిస్తారో పాడి పశువుల పోషణ సంబంధిత విషయాలపై కూడా అంతే శ్రద్ద చూపిస్తారు. సాధారణ రైతు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ తాను ఏ విధంగా కొంత డబ్బు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలవాలి అనే ఆలోచనతో ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలను ఓర్చుకుని ఇప్పటికీ శ్రమ పోరాటంతో జీవనం సాగిస్తూనే ఉంది. గ్రామీణ స్త్రీల జీవన విధానం మెరుగుపడాలంటే తప్పనిసరిగా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ఉపాధిపై శిక్షణలు ఎంతో అవసరం. పాడి పశువుల పోషణ వారికి కొత్త కాకపోయినా పాల పదార్థాల తయారీ ద్వారా ఏ విధంగా లాభాలు పొందగలరు అనే అంశాలపై ఎక్కువ శిక్షణలు అవసరం. నేడు యువతీ యువకులు ఆడవాళ్లు పాల ఉత్పత్తిని స్వయం ఉపాధి కార్యక్రమంగా చేపడుతున్నారు. కొంతమంది పాలను పక్కనున్నటువంటి పట్టణాల్లో సరఫరా చేసి లాభాలను పొందగలుగుతున్నారు. తాగే పాలకే ఎక్కువ గిరాకీ ఉన్నా కొన్ని కారణాల వల్ల పాలతో అనేక రకాలైనటువంటి పదార్థాలను తయారు చేయవలసి వస్తోంది. ముఖ్యంగా పాల ఉత్పత్తి అనేది స్థిరంగా ఉండదు. కొన్ని కాలాల్లో పాలకు గిరాకీ తగ్గుతుంది. పాలను నిల్వ ఉంచుకోవడం కూడా కష్టం. పాలను కొనుగోలు చేసేటటువంటి డైరీల నిల్వ సామర్థ్యం ఎక్కువగా లేనట్లయితే పాల కొనుగోలు నిలిపివేస్తాయి. అప్పుడు పాలు గ్రామాల్లోనే మిగిలిపోతాయి. ఇలా మిగిలిన పాలతో పదార్థాలను తయారు చేసి అమ్మినట్లయితే ఎన్నో లాభాలు వస్తాయి. గ్రామంలో కొంతమంది స్త్రీలకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పిఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
1: నమస్కారం సార్.
0: బాలాజీ నాయక్ గారు అక్టోబర్ 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పిఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పిఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
1: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే కేబినెట్లో 19 జూలై ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందనే చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఈ మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ సదుపాయాల్ని కల్పించడంలో కానీ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో కానీ మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
0: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
1: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించిన

0: అయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే అది ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది రెండో ప్రామాణికం, మూడో ప్రామాణికం అయితే లోన్స్ అంటే
1: రుణాలు,
0: రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకేమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
0: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపికైంది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
0: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
1: దీంట్లో
0: ధనధాన్య కృషి వికాస యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము ధాన్యాలు
0: ధాన్యం
1: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది.
0: పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఎప్పుడైతే ఉపరాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ దీది అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన్య కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం
0: జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువగా పెంచడం జరుగుతుంది, ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకతను పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతుంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆ విధంగా అవలంబించి

0: చేసినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించి నీళ్లను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఉద్యానం కానీ, ఇటువంటి వాటిని దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం, ఈ
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి ధన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి.
0: ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న
1: పరిస్థితులలో
0: అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది. అటువంటి
1: దిగుమతి చేసుకుంటున్నాం.
0: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు. కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి అపరాల ఉత్పాదకతను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి
0: ధనధాన్య కృషి యోజన ప్రవేశపెట్టడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఎప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా, క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది,
0: అవకాశం ఉంటుంది. అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్, చిన్న చిన్న
1: కిట్లు
0: బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు పంపించుకోవచ్చు
0: ఎగుమతి ద్వారా.
1: అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ రంగాలలో కానీ కొన్ని మనకు అవసరమైన తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసానే చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు. మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
0: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ, అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది. అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ ధాన్య కృషి యోజన పిఎం డిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఇప్పుడు వినండి దేవుడు చేసిన మనుషులు. జక్రాంపల్లి మండలం పడకల్ గ్రామం నుంచి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్య, లత మొదలైన వారు కోరుతున్నారు.

0: దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: ఓకే.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఇప్పుడు వినండి సుందరకాండ చిత్రం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా తదితరులు కోరిన ఈ పాట వినండి.

0: సుబ్బరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడున్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజా
3: వచ్చాగా,
0: పాకిజా
3: ఆయి.

మురికి మూడు చిత్ర నుంచి జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీ శశాంక్ అద్వైత్ దాసరి రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళ సహస్ర జోగి నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని శ్రీనిక బండి కిషోర్ హరిప్రియ మొదలైన వారందరూ అడుగుతున్న ఈ పాట వినండి.

ఇప్పుడు వినండి, సీతారాములు చిత్రం నుంచి చిన్న తిరుపతి గ్రామం వారు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరూ కర్ణాటక రాష్ట్రం నుంచి కోరుతున్నారు.

0: ఇంతటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. మీరు ఇష్టమైన పాటల కోసం అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిజామాబాద్ 503-001 అనే చిరునామాకు ఉత్తరాలు రాయవలసిందిగా కోరుతున్నాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30, జానపద సంగీత కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: పల్లుడా ఇల్లరికా పల్లుడా

గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

మంచ ఎక్కి కేక పెడితే కంచె మేకలు చుట్టూ జారి నీ అల్లరికి ఆలేక దూడ పొలలకొచ్చి వదిగిపోతాయి. వాలిపోయిన

మధురవే లక్ష్మమ్మ కోడి కూతకు ముందే లేచి పేడ నీళ్లు కలిపి చల్లి ముచ్చటలకే ముక్కులే.

కుదంబి అలము దంపి మేకలకు నువ్వు మేపుకొస్తా. దున్నిన దుక్కుల్లోన దుసర తీగల పాన్పు పైన

జానపద సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. వినండి మధుర గీతాలు. ముందుగా అంతులేని కథ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన ఆచార్య ఆత్రేయ గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

భారతదేశంలో వనరులకు కొరత లేదు, సాంకేతికతకు విజ్ఞానాన్ని వినియోగించడానికి మేధావుల కొరత కూడా లేదు. మనకి లేనిదల్లా ఒక్కటే, అదే మనలో ఐకమత్యం లేకపోవడం. మాకన్నీ తెలుసు, మేము మరొకరి మాట ఎందుకు వినాలి అనే భావంతో ఎవరికి వారుగా ఉండడం వల్ల జరగవలసిన ప్రగతి, నూతన ఆవిష్కరణలు సరిగా జరగడం లేదు. కానీ అందరూ ఒకటైతే ఆ సమిష్టి కృషి ఫలితమే వేరు. వినండి, పూజా చిత్రం కోసం వాణిజయరాం పాడిన దాశరథ గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం ఇచ్చారు.

ఇప్పుడు వినండి, 16 ఏళ్ల వయస్సు చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సుందరామూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించారు.

0: ఐకమత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఒక్కరిగా పోరాడి పొందే గెలుపు చాలా చిన్నది. ఉమ్మడిగా పోరాడితే పెద్ద పెద్ద లక్ష్యాలను గెలుపొందొచ్చు. సమిష్టిగా చేసే ప్రయత్నానికి ఇతరుల సహాయము, ప్రేరణ, వారి సలహాలు, అనుభవాలు తోడవడం వల్ల జరిగే ప్రయోజనాలు నాణ్యతతో శాశ్వతమైనవిగా ఉంటాయి. మరొక పాట తర్వాత మళ్ళీ విషయానికి వద్దాం. మరో చరిత్ర చిత్రం నుంచి ఎంఎస్ విశ్వనాథన్ స్వరానికి వాణి జయరాం గళంలో అవి ఆచార్య ఆత్రేయ పదాలు.
1: తాం

ఇప్పుడు వినండి రాజన్ నాగేంద్ర సంగీత నిర్వహణలో వేటూరు సుందరామూర్తి సాహిత్యానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన చిత్రం సొమ్మొకటిది సోకొకటిది.

ఐకమత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఐక్యతతో చేసే పనిలో అలసట కలగదు, ఒత్తిడి అనిపించదు. అందరితో కలిసి పనిచేయడం వలన నేను అనే స్వార్థ భావన పోయి మనం అనే సమిష్టి భావన మనలో ధైర్యాన్ని నింపుతుంది. దీనివలన ఎప్పుడైనా ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడంలో భయం ఉండదు. కానీ దాన్ని ఒక్కరిగా ఎదుర్కోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. వినండి మయూరి చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ పాడిన పాట, వేటూరి సుందరమూర్తి. సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం వహించారు.

పూజాఫలం చిత్రానికి ఎస్ జానకి పాడగా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

ఐకమత్యం గురించి చెప్పుకుంటున్నాం కదా. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అనే సామెత ఇంగ్లీష్లో ఉండనే ఉంది. దీన్ని తెలుగులో కలిసి ఉంటే కలదు సుఖం అంటాం. సమైక్య జీవనం ప్రశాంతమైన వాతావరణాన్ని, ఆర్థిక అభివృద్ధిని, భద్రతను కలిగిస్తూ సమాజంలోని విభేదాలను, వివాదాలను తొలగిస్తుంది. అంతేకాకుండా మన మధ్య అవగాహనను, ఒకరిపై మరొకరికి గౌరవం పెరిగే వీలును కలిగిస్తుంది. వినండి, ఆరాధన చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

ఐకమత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఐక్యగా పనిచేయడము, జీవించడం వల్ల మన మధ్య బంధం ఏర్పడుతుంది. ఇది మనల్ని ఇతరులతో తోడ్పాటును, తృప్తిని ఇస్తుంది. దీనివలన మనం కుదురుగా ఒకే చోట పనిచేయగలుగుతాం. ఒకరిగా చేసే ఏ పని వలనైనా జరిగే అభివృద్ధి చిన్నదిగానే ఉంటుంది. ఎవరికైనా వారి సేవలు అన్ని చోట్ల విస్తరించాలంటే రెండు చేతులు సరిపోవు కదా. వినండి, జేబేరి చిత్రం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన ఆరుద్ర గీతం, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం.

0: మంజు ఏం ఆపేశావు?
1: ఏమీ లేదు.
0: ఆపకు మంజు, నీ కాళీ నువ్వుల సవ్వడి నా పాటకు నడక నేర్పాలి, నా గానానికి జీవం పోయాలి.

డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన శ్రీశ్రీ గీతం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

సేవలు అన్ని చోట్ల విస్తరించాలంటే ఎవరికైనా రెండు చేతులు సరిపోవు కదా. కాబట్టి ఎక్కువ మంది సమిష్టి కృతి వల్లనే ఇది సాధ్యమవుతుంది. సామాజిక ప్రగతి కోసము, లక్ష్య సాధన కోసం సమైక్యత ఖచ్చితంగా అవసరం. వినండి దీక్ష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సాహిత్యం, పెండ్యాల సంగీతం.

ఇక ఐకమత్యంగా జీవిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా సమైక్యంగా జీవించడానికి మనలో విశాల దృక్పథం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇతరులపై నమ్మకము, వారు నావారు అనే అభిమానం ఉండాలి. వారి నిర్ణయాలను మనస్ఫూర్తిగా అంగీకరించగలిగి ఉండాలి. అంటే ఈగో ఉండకూడదన్నమాట. అప్పుడే సమిష్టితో సాధించే ప్రగతి తేలిక అవుతుంది. నమస్కారం. మరో అంశంతో మరోరోజు మీతో మళ్ళీ. చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి పి. సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గీతం, పెండియాల సంగీతం.

మధురగీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.